ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 29వ తేదీ సోమవారం. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకు. నాకు ఏమీ తెలీదు కూడా, తెలీదని కూడా ఎప్పుడూ అనుకోకు. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకో, అప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తావు అని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. నిలయంలో సమయం 5:58 దాటి 16 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ కె స్థలసాయి.
1: పురుషుతో ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు అనేక రూపాల్లో అవరోధాలు ఏర్పడతాయి. ఎంతో ఉత్సాహంగా తాను ఆరంభించిన పనులకి ఏర్పడుతున్న అడ్డంకులను చూసి నిరుత్సాహంతో ప్రయత్నాలు విరమించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. తమ సామాజిక వర్గానికి చెందినవాడు కాడనో, ఆశ్రిత పక్షపాతంతోనో ఔత్సాహికుల ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటూ ఉంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్థైర్యంతో ఉత్సాహంగా ప్రయత్నిస్తే సంకల్పించిన లక్ష్యాన్ని తప్పకుండా సాధించవచ్చు. ప్రతిభ, శౌర్యం, ఉత్సాహం మొదలైన ఉత్తమ గుణాలు కులమతాలకు వర్గాలకు అతీతమైనవి. భారత యుద్ధం జరుగుతోంది. కౌరవుల పక్షంలో 11 అక్షౌహిణీల సైన్యం, పాండవుల పక్షంలో 7 అక్షౌహిణీల సైన్యం హోరాహోరీగా యుద్ధం చేసుకుంటున్నారు. కౌరవుల వైపు సైన్యాధిపతిగా ద్రోణాచార్యులు, పాండవులకు సైన్యాధిపతిగా ధృష్టద్యుమ్నుడు ఉన్నారు. కౌరవుల పక్షాన నిలిచి పోరాడుతున్నటువంటి ద్రోణాచార్యులు అవక్ర విక్రమంతో పోరాటం చేస్తున్నాడు. యుద్ధంలో ఆయన ధాటికి తట్టుకోలేక ధర్మరాజు అశ్వత్థామ హతః అని బిగ్రగాను, కుంజరః అని మెల్లగాను అన్నాడు. యుద్ధం చేస్తున్న ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకొని అస్త్ర

సత్సన్యాసం చేశాడు. అదే అదనుగా ధృష్టద్యుమ్నుడు ఆయన కంఠాన్ని ఖడ్గంతో ఖండించాడు. కౌరవుల పక్షంలోని సైన్యం పాండవుల పక్షంలో కంటే ఎక్కువ మంది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు వంటి అతిరథ మహారథులు కౌరవుల పక్షంలోనే ఉన్నారు. ఎలా చూసినా పాండవులు కౌరవులను జయించడం అసాధ్యం. కానీ ఉత్సాహంతో ప్రయత్నించి సాధించారు. ద్రోణాచార్యులకు తన కుమారుడు అశ్వత్థామంటే ఎంతో ప్రేమ. అతనికేమైనా అయితే ఆయన తట్టుకోలేడు. ఆ విషయం ధర్మరాజుకు తెలుసు. యుద్ధంలో అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు కొన్ని ఆయుధాలు తగిలి చచ్చిపోయింది. శ్రీకృష్ణుడు చెప్పిన ఉపాయాన్ని, ఉపదేశాన్ని అనుసరించి ధర్మరాజు అశ్వత్థామ హతహ అంటూ బిగ్గరగా అబంధాన్ని, కుంజరహ అంటే ఏనుగు అని మెల్లగా నిజాన్ని పలికి యుద్ధంలో ద్రోణాచార్యుల అడ్డంకి తొలగించుకున్నాడు. పాండవులకు జయించడానికి కష్టమైన మరొక వీరుడు భీష్మాచార్యులు. ఆయన నపుంసకులతో యుద్ధం చేయడు. ఆ రహస్యం తెలిసిన ధర్మరాజు యుద్ధంలో శిఖండిని ఆయన రథం ముందుకు పంపి అస్త్రసన్యాసం చేసేట్లు చేసి అర్జునుని ద్వారా ఆ అడ్డును యుద్ధంలో తొలగించుకున్నాడు. అపరిమితమైన కౌరవ సైన్య సాగరాన్ని శోషింపజేయడానికై పాండవులు శ్రీకృష్ణుని సలహాలతో ధర్మసూక్ష్మాలను అనుసరిస్తూనే ఉత్సాహంగా ఎంతో ప్రయత్నించి యుద్ధంలో విజయం సాధించారు. కౌరవులు, పాండవులు అన్నదమ్ముల పిల్లలు. అందరూ ఒకే వంశానికి చెందినవారు. అన్నయ్య అయినటువంటి ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలుగా 100 కొడుకులున్నారు. తమ్ముడు పాండురాజుకి 5 కొడుకులు. ధృతరాష్ట్రుని కొడుకుల కంటే పాండురాజు కొడుకు ధర్మరాజు పెద్దవాడు. అప్పట్లో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఉత్తరాధికారిగా యువరాజుగా ధర్మం ప్రకారమైతే ధర్మరాజే ఉండవలసి ఉంది. అతడు తన కన్న కొడుకు కాడు. తమ్ముడైన పాండురాజుకు కూడా ధర్మరాజాదులు నేరుగా పుత్రులు కారు కనుక యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్విని దేవతల వలప్రభావం వల్ల పాండురాజుకు భార్యలైనటువంటి కుంతి, మాద్రి అనే వాళ్లకి కలిగినటువంటి సంతానం కనుక ధృతరాష్ట్రుడికి వారంటే పెద్ద అభిమానం లేదు. వాళ్ళు ధార్మికులు, ప్రతిభాశాలులు. ఆ కారణంగానే కౌరవుల్లో పాండవులపై మాత్సర్యం మొదలైంది. పాండవుల్ని లక్క ఇంట్లో ఉంచి దహించాలని చూశారు. విషం తినిపించి చంపాలనుకున్నారు. పాండవ మధ్యముడైనటువంటి భీముణ్ణి సముద్రంలో పడేశారు. మాయాద్యూతం ఆడి కట్టుబట్టలతోటి పాండవుల్ని అడవికి పంపారు. ఇలా ఎన్ని రకాలుగానో పాండవుల్ని కౌరవులు అణిచివేయాలని చూశారు. పాండవులు అన్ని కష్టాలను కూడా సహించారు. కౌరవులు వీళ్లను అణచాలని ప్రయత్నించిన ప్రతిసారి తమ ప్రతిభా పాటవాలతో విజయాలను సాధించారు. లక్ష్య సాధనకు అంగబలమో అర్ధబలమో ప్రధానం కాదు. క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్య సాధనకి నిరంతరమైనటువంటి ప్రయత్నం, ఉత్సాహం అని పాండవులు నిరూపించారు. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు. వాటిని నిరంతర ప్రయత్నంతో ఉత్సాహంగా ఎదుర్కొని తొలగించుకోవాలి. లక్ష్యశుద్ధితో ముందుకు సాగే ప్రయత్నశీలునికి విజయం కరతలామలకం వంటిది.

ప్రత్తి సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ఒక ప్రధానమైన పంట. ఈ పంట సుమారు 12.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 48 లక్షల బేళ్ల ఉత్పత్తి, ఇంకా హెక్టార్కు 653 కిలోల దూది ఉత్పాదకతను ఇస్తూ ఉన్నది. మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం ఇంకా ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉండి జాతీయోత్పత్తిలో ముఖ్య భూమికను పోషిస్తుంది.

ఉంది. ప్రపంచంలోని ప్రతిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో, ఉత్పత్తి ఇంకా ఎగుమతులలో రెండవ స్థానంలో ఉంది. స్థూలంగా మన దేశంలో ప్రతి సుమారు 105 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ సుమారుగా 350 లక్షల బేళ్ల ఉత్పత్తిని, ఇంకా సరాసరిన హెక్టారుకు 568 కిలోల దూది ఉత్పాదకతను ఇస్తూ ఉన్నది. దీనికి అనువైన నేలల విషయానికి వస్తే ప్రతి సాగుకు లోతైన నల్లరేగడి భూములు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూములలో కూడా ప్రతి పంటను సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు ఇంకా తేలికపాటి చల్కా భూములు ప్రతి సాగుకు వర్షాధారంగా అనుకూలం కావు. ఉదజని సూచిక 6 నుండి 8 గల భూములలో ప్రతి పంటను సాగు చేసుకోవచ్చు. పంట కాలాలు ఇంకా అనుకూలమైన సమయం విషయానికి వస్తే ప్రతి సాధారణంగా ఏకవార్షిక పంట. ఇది ఖరీఫ్ సాగుకు అనుకూలమైన పంట. పంటకాలం దాదాపు 7 నుండి 8 నెలలు. దీనిని జూన్ జులై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జులై 20 తర్వాత ప్రత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. నీటి వసతి ఉన్న చోట ప్రత్తిని మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం

సాధారణంగా ఏకవార్షిక పంట. ఇది ఖరీఫ్ సాగుకు అనుకూలమైన పంట. పంటకాలం దాదాపు 7 నుండి 8 నెలలు. దీనిని జూన్ జులై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జులై 20 తర్వాత ప్రత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. నీటి వసతి ఉన్నచోట ప్రత్తిని మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుంది. ఇక అనువైన రకాల విషయానికి వస్తే, ప్రత్తి సాగులో రైతాంగం అంతా కూడా కాయతొలుచు పురుగులను తట్టుకునే బీటీ హైబ్రిడ్లనే వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కాబట్టి రైతులు తమ ప్రాంతానికి అనువైన వంగడాలను ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను ఇంకా సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు తొందరగా పూతకు కాతకు వచ్చే మధ్యస్థ ఇంకా చిన్న కాయ సైజు వంగడాలను లేదా రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత కాతకు వచ్చే మధ్యస్థ లేదా పెద్దకాయ సైజు రకాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు మంచి సూటి రకాలను విత్తన లభ్యతను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. నరసింహ, శ్రీరామ, WGCV 48, WGCV 79, ADB 39, ఇలాంటి రకాలు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ఇటీవల వర్షాధారంగా ప్రత్తిలో సుస్థిరమైన లేదా అధిక దిగుబడులు సాధించటానికి అందుబాటులోకి వచ్చిన అధిక సాంద్రత కలిగిన ప్రత్తి సాగులో కూడా రైతులు కంపెనీ వారు అందజేస్తున్న స్వల్పకాలిక బీటీ హైబ్రిడ్ల విత్తనాన్నే వాడుతూ ఉన్నారు. ఇవే కాకుండా వరంగల్ ఇంకా ఆదిలాబాద్ పరిశోధన స్థానాలలో తయారైన WGCV 48, WGCV 79, ఇంకా ADB 39 అనే సూటి రకాలు అన్ని ప్రాంతాలకు వర్షాధారంగా నీటి పారుదల క్రింద సాగుకు, అధిక సాంద్రత ప్రత్తి సాగుకు అనువైన రకాలుగా గుర్తింపబడ్డాయి.

మేరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో పత్తి సాగుకు అనువైన రకాల గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా 7:15 చిత్రగీతాలు, 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత. ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 కిన్నెరలహరి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలను వింటారు. 9:30 ఏకచిత్రగానం, అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినేట్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో పోషణ్ మా కార్యక్రమాల వివరాల గురించి సిడిపిఓ పాకాల చైతన్య గారితో పరిచయం, ఇంకా అరటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్, 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, సాయంత్రం 5:00 భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూటర్ 1 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. సాయంత్రం 6:05 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు, జానపద గేయం, ఇంకా గొర్రెల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15

నిమిషాలకు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలను వింటారు. 10:00 పౌరాణిక నాటకం ఉషా పరిణయం చిందు యక్షగానం వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల

0: సీతాపూరి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో

0: బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: रामेन सह मिलितवान्। द्वावपि नेतारौ भारतस्य मारिशसस्य च वर्तमान सहकार्यस्य विषये चर्चां कृतवन्तौ। भारतेन प्रदत्त विशेष आर्थिक अनुदानस्य कार्यान्वयनस्य प्रगतेः अपि तौ समीक्षां कृतवन्तौ। द्वावपि नेतारौ भारतस्य विजन महासागर इत्यस्य तथा नेबरहुड फर्स्ट इति नीतेः अन्तर्गतं भारत मारिशस वर्धित रणनीतिक सहयोगस्य महत्वस्य विषये वैश्विक दक्षिणस्य प्रति तेषां प्रतिबद्धतायाः विषये च सहमतिं प्रकटितवन्तौ। महाराष्ट्र शिक्षक पात्रता परीक्षा पेपर लीक प्रकरणे भिवांडी नगरस्य सत्र न्यायालयेन त्रयाणां आरोपिणां कृते 6 जुलाई पर्यन्तं बन्धनं विहितम्। आरक्षि अन्वेषकाः अन्तर्राज्य परीक्षा तस्कराणां संलग्नतायाः शंकां कृतवन्तः। भिवांडी आरक्षिणः न्यायालयं निवेदयन् यत् आरोपी दिल्लीतः भिवांडी नगरं गत्वा उक्त टीईटी प्रश्नपत्रं 1,50,00,000 रूप्यकेषु विक्रीतवान्। आरक्षि अन्वेषकाः लीक कृतस्य कागदस्य स्रोतः अन्वेष्टुं वित्तीय व्यवहारस्य परीक्षणं कर्तुं महाराष्ट्रे अन्यत्र कागदं विक्रीतम् अस्ति वा इति ज्ञातुं तस्कर समूहस्य अन्येषां सदस्यानां परिचयं कर्तुं च 10 दिनानां आरक्षि अभिरक्षणं याचितवन्तः आसन्। अधिकारिणः अवदन् यत् अन्वेषणेन अन्तर्राज्यस्य राष्ट्रियस्तरस्य च जालस्य संलग्नता ज्ञाता वर्तते। स्वास्थ्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा अद्य नवदिल्ल्यां केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण परिषदः 16 सम्मेलने समग्र शिशु बाल स्वास्थ्य कार्यक्रमस्य विमोचनं करिष्यति। श्री नड्डा अस्मिन् एव सम्मेलने अनीमिया मुक्त भारत अभियानस्य परिचालन मार्गदर्शिकाः अपि विमोचयिष्यति। एनीमिया मुक्त भारत अभियानम् इत्ययं कार्यक्रमः भारतस्य एनीमिया विरुद्ध युद्धे महत्वपूर्णं सोपानं भविष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः संयुक्तराज्यस्य भ्रमणस्य समाप्तेः अनन्तरं ग्रीस देशस्य एथेन्स नगरे व्यापारं निवेशं सामरिकम् आर्थिक सहकार्यञ्च सुदृढीकर्तुं भारतीय व्यापार प्रतिनिधिमण्डलस्य उच्चस्तरीय सम्मेलनस्य नेतृत्वं कुर्वन् वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
2: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లిన బీఎల్ఓలు స్థానికంగా ఓటు నిర్ధారించుకున్నాక ఓటు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి గతంలోనే జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కనగల్ చేరుకుని 1,400 కోట్లతో రాష్ట్రంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ చేరుకుని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలు తీరును పర్యవేక్షించేందుకు జిల్లా ప్రత్యేక అధికారి హోదాలో జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల్లో విద్యార్థులు, యువకులు, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి యోగాసనాలు వేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేసిపురంలో కొలువై ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 24వ వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో 20,00,000 రూపాయలతో చేపట్టనున్న బస్టాండ్ విస్తరణ ఆధునికీకరణ పనులకు రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ నగర అవసరాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 2 సిటీ బస్సు సేవలను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్టాండ్ విస్తరణ

0: లో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ రూమ్లు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అదనంగా మరిన్ని నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం జూన్15 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిర్వహించిన విద్యా వారోత్సవాలు, బడిబాట కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరిగాయి. నల్లగొండ, కొండమల్లేపల్లి వంటి మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇక అడ్మిషన్లు లేవు అనే బోర్డులు పెట్టారు. పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశంతో రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇటీవల రాష్ట్ర స్థాయి సిట్రస్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొని బత్తాయి సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్ అవకాశాలు, శాస్త్రీయ సలహాలు వంటి అంశాలపై రైతులకు మార్గదర్శనం చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సంస్థ సిబ్బంది, యాదాద్రి విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పేరుతో గత 2 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు. నాగార్జునసాగర్ లో నీటి నిల్వలు ఆందోళనకర స్థితికి చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515 అడుగులకు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో తాగునీరు, వ్యవసాయ అవసరాల నిమిత్తం 3972 క్యూసెక్కుల నీటిని, హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట, కర్ణాటకలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో వర్షాలు కురిస్తే తప్ప సాగర్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం లేదు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
1: నల్గొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ జి రామకృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్

0: కర్కష్ ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మనీ ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across regions. Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాల్లో స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ది, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ది, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు

0: చెందిన 151 మంది నిపుణులు ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైత సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे. 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా పౌర్ణమి చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి చిత్ర పాడిన పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరింతవరకు చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో శాస్త్రీయ ప్రాధాన్యతతో నిర్వహించబడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో తిరిగే గ్రహ శకలాలు అంటే ఆస్టరాయిడ్స్ వల్ల భూమికి ఎదురయ్యే ప్రమాదాలపై మానవాళిని చైతన్యపరచడము, గతంలో జరిగిన చారిత్రాత్మిక తుంగుస్కా ఘోర ప్రమాదాన్ని స్మరించుకోవడం, ఇంకా పొంచి ఉన్న గ్రహ శకలాల ముప్పును అడ్డుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలు చేపడుతున్న సాంకేతిక పరిశోధనల గురించి ప్రజలకు వివరించడము ఈ అంతర్జాతీయ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశము. మన సౌర కుటుంబంలోని గ్రహాల ఆవిర్భావ కాలం నాటి అవశేషాలుగా మిగిలిపోయిన చిన్న చిన్న రాతి లేదా లోహ ఖండాలనే గ్రహ శకలాలు అంటారు. కొన్ని 100 మిలియన్ల సంవత్సరాల క్రితము

భూమిని ఒక భారీ ఆస్టరాయిడ్ బలంగా ఢీకొట్టడం వల్లే డైనోసర్లు పూర్తిగా అంతరించిపోయాయి అనేది సైన్స్ నిరూపించినటువంటి ఒక సత్యము. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవం అనేది అంతరిక్ష విజ్ఞానాన్ని, భూమి యొక్క భద్రతను ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఒక అత్యున్నతమైనటువంటి గ్లోబల్ అవేర్నెస్ రోజు ఇది. అంతరిక్షంలో అంగార గ్రహము ఇంకా బృహస్పతి గ్రహం కక్షల మధ్య లక్షలాది గ్రహశకలాలు ఒక పెద్ద బెల్ట్లాగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిని ఆస్టరాయిడ్ బెల్ట్ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు ఈ గ్రహశకలాలు వాటి కక్షను దాటి భూమిపైకి దూసుకువచ్చే అవకాశం ఉంటుంది. జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ మ్యూజియంస్, ప్లానిటోరియంస్, విశ్వవిద్యాలయాలు ఇంకా ఖగోళ పరిశోధనా కేంద్రాలు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తాయి. భూమి వైపు దూసుకువచ్చే ఆస్టరాయిడ్స్ని ముందే ఎలా గుర్తించాలి, వాటి ప్రయాణ మార్గాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎలా మార్చాలో ఈ రోజున వివరిస్తారు. ఇది కేవలము సైన్స్తో కూడిన రోజు మాత్రమే కాదు, భవిష్యత్ తరాల మనుగడను కాపాడటానికి గ్లోబల్ లెవెల్లో పాలసీలను నిర్దేశించే ఒక బాధ్యతాయుతమైనటువంటి రోజు. ఈ అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవాన్ని జూన్ 30వ తేదీనే జరుపుకోవడం వెనుక మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైనటువంటి ఒక ఖగోళ విపత్తు అనేది దాగి ఉంది. 1908 జూన్ 30వ తేదీన రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న మారుమూల తుంగుస్కా నదీ పరివాహక ప్రాంతంలో ఆకాశం నుండి ఒక భారీ గ్రహశకలం దూసుకువచ్చి భూవాతావరణంలోనికి ప్రవేశిస్తూనే విపరీతమైన ఒత్తిడికి గురై పేలిపోయింది. దీన్నే శాస్త్రీయంగా తుంగుస్కా ఈవెంట్ అని పిలుస్తారు. ఈ పేలుడనేది ఎంత శక్తివంతమైందంటే హిరోషిమాపై వేసిన బాంబు కంటే కొన్ని 100 రెట్లు శక్తివంతమైంది. ఈ విపత్తు వల్ల దాదాపుగా 2,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని సుమారు 8 కోట్ల చెట్లు వేళ్లతో సహా నేలమట్టమయ్యాయి. అదృష్టవశాత్తు ఇది జనసంచారము లేని అటవీ ప్రాంతం కావడం వల్ల ప్రాణనష్టము జరగలేదు. ఒకవేళ ఈ పేలుడు ఏదైనా లండన్, ముంబై లేదా న్యూయార్క్ వంటి మహానగరాలపై జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ సంఘటన జరిగి 100 శతాబ్దం దాటిన సందర్భంగా మానవాళికి అంతరిక్షం యొక్క ముప్పు గురించి నిరంతరం హెచ్చరించడానికే జూన్ 30వ తేదీన ఖరారు చేశారు. ఆస్టరాయిడ్ దినోత్సవం అనేది ఒక గ్లోబల్ ఉద్యమంగా మారడానికి కొందరు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇంకా కళాకారుల చొరవ కారణం. ప్రసిద్ధి ఆస్ట్రోఫిజిస్టు, క్వీన్ బ్యాండ్ గిటారిస్టు డాక్టర్ బ్రియాన్ మే, అపోలో 9 వ్యోమగామి రస్టీ స్వీకార్ట్ ఇంకా చలనచిత్ర దర్శకుడు గ్రిగోరిచ్లు కలిసి 100X ఆస్టరాయిడ్ డిక్లరేషన్ను ప్రతిపాదించారు. భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాలను గుర్తించే వేగాన్ని 100 రెట్లు పెంచాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ప్రతిపాదన యొక్క తీవ్రతను, శాస్త్రీయ ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 2016 డిసెంబర్లో ఒక అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరము జూన్ 30వ తేదీన అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. 2017 జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మొదటిసారిగా అధికార వేడుకలు జరిగాయి. నాటి నుండి కూడా జూన్ 30వ తేదీన గ్లోబల్ సైన్స్ క్యాలెండర్లో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఆస్టరాయిడ్స్ వలన ముప్పు కేవలము గత చరిత్రకే పరిమితము కాలేదు. ఆధునిక కాలంలోనూ ఇది నిజమని నిరూపితమైంది.

2013 ఫిబ్రవరి 15న రష్యాలోని చెల్యాబిక్స్ నగరంలో ఆకాశంలో సుమారు 20 మీటర్ల పరిమాణంలో ఉన్న ఒక గ్రహశకలం ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా దూసుకువచ్చి పేలిపోయింది. ఈ పేలుడు వలన సృష్టించబడిన షాక్ వేవ్స్ కారణంగా నగరంలోని వేలాది భవనాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దాదాపుగా 1500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ దేశాల రక్షణ విభాగాలను ఉలిక్కి పడేలా చేసింది. చిన్న పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్స్ కూడా నగరాలపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయో దీని ద్వారా స్పష్టమైంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారము అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఉన్న లక్షలాది చిన్న గ్రహశకలాలలో కేవలము కొన్ని వేల వాటిని మాత్రమే మనము ఇప్పటి వరకు కనిపెట్టగలిగాము. మిగిలిన వాటిని ట్రాక్ చేయటం కోసము టెలిస్కోపుల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరము ఎంతైనా ఉంది. లాజిస్టిక్స్ రంగము ఎలాగైతే వస్తువుల కదలికలను నిరంతరము ట్రాక్ చేస్తుందో, ఖగోళ రంగము కూడా అంతరిక్ష వస్తువులను అదేవిధంగా నిరంతరము పర్యవేక్షించాల్సి ఉంటుంది. గ్రహశకలాల ముప్పు నుండి భూమిని కాపాడుకోవడానికి మానవాళి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైన ప్రయోగము విజయవంతమైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన మిషన్ సైన్స్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. నాసా ప్రయోగించిన డార్ట్ వ్యోమ నౌక అంతరిక్షంలో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి డిమోర్పాస్ అనే గ్రహశకలాన్ని ఉద్దేశపూర్వకంగా బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టడం వలన ఆ గ్రహశకలం యొక్క ప్రయాణ మార్గము ఇంకా కక్ష అనేది విజయవంతంగా మారింది. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ప్రమాదకరమైన ఆస్టరాయిడ్ భూమి వైపు వచ్చినట్లయితే దాన్ని వ్యోమ నౌకలతో ఢీకొట్టి దాని మార్గాన్ని మార్చవచ్చని నాసా అంతర్జాతీయంగా నిరూపించి రికార్డు సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కూడా తన నేట్రా ప్రాజెక్టు ద్వారా అంతరిక్ష వ్యర్థాలను ఇంకా ప్రమాదకరమైన గ్రహశకలాలను నిరంతరము పర్యవేక్షిస్తూ అంతర్జాతీయ రక్షణకు తనవంతు తోడ్పాటును అందిస్తుంది. ఆస్టరాయిడ్స్ అంటే కేవలము ప్రమాదాలు మాత్రమే కాదు, అవి అపారమైన ఆర్థిక ఖనిజ సంపదలకు నిలయాలు కూడా. భవిష్యత్తులో అంతరిక్ష సాంకేతికత ఆధారంగా చేపట్టబోయే ఆస్టరాయిడ్ మైనింగ్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చబోతుంది. గ్రహశకలాలలో మానవాళికి ఉపయోగపడే అమూల్యమైన వనరులు కూడా ఉన్నాయి. అనేక గ్రహశకలాలలో ప్లాటినం, బంగారము, ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి అత్యంత విలువైన లోహాలు టన్నుల కొద్దీ దాగి ఉన్నాయి. ఉదాహరణకు 16 సైకి అనే ఆస్టరాయిడ్లో ఉన్నటువంటి ఖనిజాల విలువ భూమిపై ఉన్న మొత్తం సంపద కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువని చెబుతూ ఉంటారు. కొన్ని ఆస్టరాయిడ్స్లో ఘనీభవించిన మంచు రూపంలో నీరు ఉంటుంది. దీన్ని భవిష్యత్తులో అంతరిక్ష నౌకలకు అవసరమైనప్పుడు రాకెట్ ఇంధనంగా మార్చుకోవచ్చు. దీనివలన సుదూర అంతరిక్ష ప్రయాణాలు సులభమవుతాయి. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవము నేటి తరం విద్యార్థులకు, యువతకు ఒక అద్భుతమైన విజ్ఞాన విద్య విలువను అందిస్తుంది. సాధారణంగా విద్యార్థులు సైన్స్, ఖగోళ శాస్త్రం అనగానే కేవలము నక్షత్రాలను చూడటమే అనుకుంటారు. కానీ ప్రస్తుత గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డేటా అనాలిటిక్స్ ఇంకా ప్లానటరీ డిఫెన్స్ రంగాలు యువతకు అద్భుతమైన పరిశోధన అవకాశాలను కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ ఆస్టరాయిడ్ దినోత్సవం అనేది మన భూమి యొక్క భద్రతను నిర్దేశిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తల శ్రమను గౌరవించుకునే ఒక గొప్ప సందర్భము. అంతరిక్ష ముప్పుల పట్ల నిరంతరము అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడము ద్వారానే మానవ నాగరికతను కాపాడుకోగలం.

కాలమని జూన్ 30వ తేదీన గుర్తు చేస్తుంది. జూన్ 30వ తేదీన మనమందరము అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ సైన్స్ ఆధారిత సమాజ నిర్మాణంలో భాగస్వాములము అవుదాము.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరింతవరకు విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఉంటాయి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. తిరుపతిలోని ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 10 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్, సైన్స్, తెలుగు 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైమరీ టీచర్ 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు డిఎడ్ లేదా బిఎడ్తో పాటు టెట్, సీటెట్ స్కోర్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, మహిళలు పీడబ్ల్యూబీడీలకు 10 వయస్సులో సడలింపు ఇస్తున్నారు. టీజీటీ పోస్టులకు 44,900 రూపాయల నుంచి 142,400 రూపాయలు, ప్రైమరీ టీచర్స్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల జీతం శ్రేణి అందుతుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.shar.gov.in https://www.shar.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ 7 జూలై 2026. మరొక ప్రకటన. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్ వారు ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. బీఎస్సీతో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. నెలకు 20,000, దాంతోపాటు హెచ్ఆర్ఏ కూడా చెల్లిస్తారు. ఇంటర్వ్యూతో ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.niab.res.in https://www.niab.res.in

0: ఎస్.ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ విధానంలో మీ దరఖాస్తును చేరడానికి ఆఖరు తేదీ జూలై 1, 2026. మరొక ప్రకటన. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గౌహతి వారు ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 4 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. సంబంధిత విభాగాల్లో పీహెచ్డీ లేదా ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్లో 60% మార్కులు పొంది ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టు ప్రకారము 60,000 నుంచి 90,000 వరకు వేతనం అందుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.nfsu.ac.in https://www.nfsu.ac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 6, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కిన్నర లహరి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో మొదటగా గృహప్రవేశం చిత్రం కోసం సుశీల పాడిన పాటలు వినిపించమంటూ కోరుతున్నారు. కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి చెనిగారపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్యలక్ష్మి, సంపత్ కుమార్, హజీరా మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత శంకరాభరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుంచి మల్లేష్, రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, గంగారపు శంకర్, చంద్రకళ, రమేష్ బాబు, రజనీస్వామి, అమ్ములు, వజ్జన్. రెండవ ఇంక్లైన్ ఏరియా నుంచి దేవరశెట్టి పద్మ, ఆడపు పద్మ, మహేశ్వరి, ఎస్కే అసూద్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ

0: అసలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: సర్దుబాటు అయింది.
3: దేనికి?
2: చిన్ని ఫీజుకి.
3: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
4: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: కార్యక్రమంలో తర్వాత శక్తి చిత్రం కోసం శ్రీవర్ధిని ఆలప్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు అన్నప్రెడ్డిపల్లి మండలం తొట్టుపంపు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సా రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగ చైతన్య, నాగస్వప్న, దర్శి, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత రాజహంస చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. సుజాత్ నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం రాజహంస చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: శ్రోతలు కిన్నర లహరి కార్యక్రమంలో చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. లక్ష్మీదేవుపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పెయ్యావుల రామ్మూర్తి, స్వరూప, కాగితపు వెంకటేశ్వర్లు, రమాదేవి, వంశీ, హిందూ, కౌశిక్, స్వప్న, సుధాకర్, లలిత, వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం ప్రేమించేది ఎందుకమ్మ నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. దేవరగట్ల నరసింహారావు, ధనలక్ష్మి, కిరణ్, స్వప్న, అవినాష్ వర్మ, కిషోర్ బాబు, లావణ్య, చతుర్య, ప్రావస్తి, కోటమ్మ, సంజయ్ నగర్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
3: కార్యక్రమంలో తర్వాత సాహసవీరుడు సాగరకన్య చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. రంగారెడ్డి నుంచి అజయ్, మౌనిక, విజయ్, కమల్, స్వప్న, గీత, నందిని, పీయూష్, సౌరభ్, అనుష్క, తనియా, తనుజ, శ్రీజ, పింకీ, ప్రియాంక, కృష్ణవేణి, త్రివేణి, కవిత, సొనాలి, ఖుష్బు, లావణ్య, అభినవ్, శివ, మణిశంకర్, చింతన్, కృతి, సృజన, కాయర్, అపూర్వ, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత మంచి మనసులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు లక్ష్మీదేవిపల్లి ప్రశాంతి నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, దక్ష, కౌశిక్, స్వప్న, నయన్స్ రామ్ వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: కార్యక్రమంలో చివరగా విజేత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, ఉమా, రాజ్ వికాస్, మీనాకుమారి, పార్వతీబాయి, చోటా పురాణ్ పాసి, సూరజ్లాల్, అంబ, ఎండి షాకిర్, షాహెజాది, మెహరున్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నర్ లహరి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్రగానం శీర్షికన శ్రీ స్రవంతి మూవీస్ వారి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం అందించారు కోటి. సిరివెనెల సీతారామ శాస్త్రి సాహిత్యం. గానం చిత్ర, కార్తీక్, శ్రేయా ఘోషల్, ఉదిత్ నారాయణ్, సునీత. ఇప్పుడు వినండి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలను.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సఖియా నాతోరా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత సార్ వచ్చారు చిత్రం కోసం, రేణు రేణారెడ్డి పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గేమ్ చిత్రం కోసం కార్తిక్ బాలాజీ సుచిత్ర పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై మరిన్ని చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఘర్షణ చిత్రం నుండి చిత్ర పడిన పాట

తలంబ్రాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటలు విన్నారు. ఇప్పుడు వినండి అంతం, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

అన్నయ్య ఈ చిత్రం నుండి హరిహరన్ సుజాత పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు వేటు.

వర్షం ఈ చిత్రం నుండి టిప్పు ఉషా పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి జానీ చిత్రం నుండి రాజేష్ నందిత పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన్ మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
6: దీనికి ఇంత తొందర వచ్చింది?
5: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
7: కానీ నాయనమ్మా, మీకోసం
8: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
5: శుభం పలకండి. ఏంటిది
8: ఆర్బీఐ అంటుంది?
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
11: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీరింతవరకు ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదనం విన్నారు.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచాశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి

ఈ శౌర్య పురస్కారాలు అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరీ తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 7వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్ర

రెండు భూకంపాల తర్వాత వెనుజులాలో 430 తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ప్రియదర్శిని కార్యక్రమంలో ముందుగా పోషణ్ మా కార్యక్రమాల వివరాల గురించి చెర్ల మండల సిడిపిఓ పాకాల చైతన్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేసిన వారు శ్రీమతి జి పద్మ.
1: శ్రోతలకు నమస్కారం. మహిళల

0: పిఓ పాకాల చైతన్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేసిన వారు శ్రీమతి జి పద్మ.
1: శ్రోతలకు నమస్కారం. మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు రూపొందిస్తున్నారు. వాటిలో ICDS వారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ICDS వారు పోషణ్ మాస ఉత్సవాన్ని నిర్వహిస్తూ పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈ రోజు పోషణ్ అభియాన్ లో భాగమైన పోషణ్ మాసోత్సవంలో నిర్వహిస్తున్నటువంటి స్వస్థనారి స్వశక్తి పరివార్ వివరాలు, పోషణ్ మా కార్యక్రమాల గురించి మనకు తెలిపేందుకు చెర్ల CDPO పి చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి పోషణ్ మా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి చైతన్య గారు.
2: నమస్కారం అండి.
1: మేడం, ICDS ద్వారా పోషణ్ మా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదండి, అసలు వీటి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియజేస్తారండి.
2: 2018 ముందు మనకి పోషణ వారోత్సవాలు అనేది ఉండేది, అంటే ఒక వారం మాత్రమే చేసేది మనం. కానీ 2018 నుంచి మన మోడీ గారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏంటంటే పోషణ అభియాన్ అనేది సెప్టెంబర్ మాసం అంతా చేయాలి అనే ఉద్దేశంతో మన ఇండియాలో ఉన్న న్యూట్రిషన్ లెవెల్స్ అలారం లెవెల్స్ లో ఉన్నాయని దాన్ని గుర్తించి దీన్ని మనం ఒక నెల పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో 2018 నుంచి మనము నెల పాటు చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఈ 2025 సంవత్సరంకి ఇది 8వ రాష్ట్రీయ పోషణ్ మా అంటే తెలుగులో నెల అని అర్థం, అది హిందీ వర్డ్ అండి. సెప్టెంబర్ 17 తారీఖు నుంచి అక్టోబర్ 16 తారీఖు వరకు మనం ఈ సంవత్సరం కాన్సెప్ట్ తోనే నిర్వహించుకుంటున్నామండి. మనకి ఈ సంవత్సరం కొంచెం లేట్ గా అయింది, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 తారీఖు వరకు మనకి ఈ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. మనకి
1: పోషణ్ అభియాన్ కార్యక్రమంలోని భాగమే స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ కదండి, మరి ఇందులో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో, అలాగే వీటిపైన ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో తెలియజేస్తారండి.
2: అయితే మనకి ఈ సంవత్సరం వచ్చేసి థీమ్ ఏంటంటే స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్. ఇది కూడా హిందీ వర్డ్ అండి. ఈ స్వస్థనారి అంటే తెలుగులో వచ్చేసి ఆరోగ్యకరమైన మహిళ. ఒక ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న మహిళ ఉంటే ఇంట్లో మొత్తంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఆరోగ్యంగా ఉంటారు. స్వశక్తి పరివార అభియాన్ అంటే ఏంటంటే ఎంపవర్ ఫ్యామిలీస్ విత్ నాలెడ్జ్ ఆన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్, అంటే న్యూట్రిషన్ గురించి ఉన్న హెల్త్ గురించి మహిళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చైతన్యపరిశుద్ధి. ఇది మన ఈ సంవత్సరం కాన్సెప్ట్, మన థీమ్ వచ్చేసేసి. ఇప్పుడు మనకి ఇందులో ఈ సంవత్సరం మనము ఫోకస్ చేసేది ఏంటంటే మెయిన్ గా మనకి ఒక 6 కాన్సెప్ట్ లో మనం ఫోకస్ చేస్తున్నాం. అంటే ఏంటంటే కన్వర్జెంట్ యాక్షన్ అండ్ డిజిటలైజేషన్. అంటే ఇప్పుడు మనం లైన్ డిపార్ట్మెంట్స్ తో కన్వర్ట్ చేసుకుంటూ అంటే అందరితో కలిసి పనిచేస్తూ దాంతో పాటు డిజిటలైజేషన్ అంటే మనకి 2 యాప్స్ ఇచ్చారండి, అపార్ యాప్ అండ్ ఆవా యాప్. అంటే అపార్ అంటే ఏంటి అని అంటే మనకి ఇది ఎడ్యుకేషన్ తో లింక్ అయి ఉంటది, ఆవా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తో లింక్ అయి ఉంటది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కొత్తది, ఇది కొంచెం ఈ సంవత్సరం మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. అపార్ వచ్చేసేసి ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ నేషన్ వన్ చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ లాగంటే దేశం మొత్తం మీద మనకి ఆధార్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటది కదండి. అలానే ఇప్పుడు అపార్ అనేది ఏంటంటే ప్రతి స్టూడెంట్, అంటే ఇప్పుడు మన అంగన్వాడీ పిల్లలు కూడా ప్రీ స్కూల్ లో జాయిన్ అవుతారు కదా, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు. అయితే వీళ్ళకి ఒక ఐడెంటిటీ నెంబర్ అనేది ఇస్తారు, ఐడి కార్డ్. దీన్ని మనము డిజిటలైజేషన్ అంటే మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి. మన యాప్స్ లో ఉన్నాయండి, మనకి మన అంగన్వాడీ టీచర్స్ కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం వీటి గురించి. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు మనకి పెద్ద స్కూల్ పిల్లలు అంటే ప్రైమరీ స్కూల్స్ అందరూ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రైమరీ స్కూల్ కి ముందుగా మన స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర కూడా స్టార్ట్ చేస్తారు అపార్ అనేది. ఓకే, ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలో మన అంగన్వాడీకి సంబంధించి ఇది కొత్తది అండి. ఆభా వచ్చేసేసి అండి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అండి. మనకి ప్రతి ఒక్క పిల్లోడు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుందండి. ఈ రెండు మనకి మెయిన్ కాన్సెప్ట్ తోని ప్రతి పిల్లవాడికి రిజిస్ట్రేషన్ చేయాలండి. ఈ సంవత్సరం మనం ఇప్పుడు ఇంకేంటంటే ఈ నెలలో విస్తృతంగా చేయాలి, ఇంకా కొంచెం ఇంటెన్సిఫై చేసుకుంటే మనం అన్ని లెవెల్స్ లో చేసుకోవాలండి. అది ఫస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే IYCF ప్రాక్టీసెస్ అంటే ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, అంటే పుట్టినప్పుడు పిల్లలకి పాలు తాపించడం దగ్గర నుంచి వాళ్ళు 6 నెలల వరకు ఎలా ఉండాలి, ఎలా తాపించాలి, ఎలాంటి పోషణ్ తీసుకోవాలి అనేది మన ప్రెగ్నెంట్ ఉమెన్ కు లాక్టేటింగ్ మదర్స్ మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చేది ఈ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అండి. ఈ సంవత్సరం ఇంకోటి కొత్తగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే పిల్లలని సంరక్షణ అనేది ఒక తల్లి బాధ్యతనే కాదు, తండ్రి కూడా ఖచ్చితంగా ఈక్వల్ గా షేర్

0: చేసుకోవాల ఉద్దేశంతోనే మెన్ స్ట్రీమింగ్ అనేది కూడా తీసుకొచ్చారు. అంటే తల్లులే కాదు, తండ్రులను కూడా మన పిల్లల సంరక్షణలో భాగం చేయాలి. సంరక్షణ అంటే వాళ్ళ న్యూట్రిషన్ లో బాగా ఎలా వాళ్ళ ఆహార అలవాట్లు కానీ వాళ్ళ ఆహారాన్ని తినిపించడం కానీ. 6 నెలలు దాటిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి చదల పోషకాహారం ఇవ్వాలి. పిల్లలకి ఏంటి తినిపించడము, ఇలాంటివి తినిపియాలి, ఏం చేయాలి అనేది మనము ఇక్కడ తండ్రులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. మనం ఇక్కడ ఈ సంవత్సరం మనకి యాడ్ చేసిన కొత్త కాన్సెప్ట్ అండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 4th వచ్చేసి వోకల్ ఫర్ లోకల్, అంటే మన లోకల్ లో అవైలబుల్ ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఇంకేమన్నా మనకి ఏంటంటే సాంప్రదాయ పద్ధతి వచ్చే కొన్ని ఆట వస్తువులు ఉంటాయి కదండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉంటుంది, మనకి వెదర్ ఎక్కువ ఉన్నప్పుడు వెదర్ తోని ఆట వస్తువులు చేస్తారు కదండి, అలాంటి లోకల్ ని కూడా ఎంకరేజ్ చేయడం కోసం వోకల్ ఫర్ లోకల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందండి. ఒకటి ఎర్లీ చైల్డ్హుడ్ ఈజీ, అదే పోషణ తడైది, అంటే మనకి పోషణ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామా, అంటే ఆహారం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామా, తడాయిది అంటే చదువు మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏంటంటే మనకి అన్ని లెవెల్స్ లలో అంటే CDPOs, సూపర్వైజర్స్ అండ్ అంగన్వాడీ టీచర్స్, గ్రౌండ్ లెవెల్ వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు మనకి అన్ని రకాలుగా ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. మనం ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇచ్చేసాము పోషణ్ డి పడాయిలో. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి నవచైతన్య అండ్ ఆదర్శీల. నవచైతన్య అంటే మొదటి 3 సంవత్సరాల వరకు, అంటే తల్లి ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో అప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి నవచైతన్యలో ఉంటాయి. నవచైతన్య అంటే కొత్తగా పుట్టిన శిశు, న్యూ బర్న్ చైల్డ్ అన్నట్టు అర్థం, నవజాత శిశువు అన్నట్టు నవచేతన. ఆదర్శీల అంటే ఏంటంటే మనకి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు పిల్లల్ని మనం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది ఆదర్శీలలో వస్తుంది. అదే మనం ఏంటంటే ఈసీసీ అంటే పోషన్ బి పడాయి కాన్సెప్ట్ కింద మనం అది కవర్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో లోప పోషణ ఎంత ఉందో దానికి సమానంగానే ఒబేసిటీ కూడా ఉంది, స్థూలకాయ. దాన్ని కూడా అడ్రస్ చేయడం కోసం మనం ఈ పోషన్ మా అభియాన్ లో మనము కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ఏంటంటే మనం ఈ ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి కోసం మనం ఏం చేయాలి, మన హెల్తీ హ్యాబిట్స్ అంటే మన లైఫ్ స్టైల్ లో మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాము, షుగర్స్ ని తగ్గించడము, ఆయిల్ ఫుడ్స్ ని తగ్గించడం అనేది మనము కమ్యూనిటీ లెవెల్లో తీసుకొని వెళ్ళడం అనేది. ఇది ఓవరాల్ అండి మనకి ఈ 6 కాన్సెప్ట్స్ మీద మనకి ఈ పోషన్ మా అంతా నడుస్తుందండి.
1: మేడం, మరి చెర్ల ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలియజేస్తారండి.
0: ఇక్కడ వరకు మేము డిజిటలైజేషన్ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ముందుగా ఒక ఐడియా అన్నట్టు, ఏది స్కూల్లో జాయిన్ అయ్యారు వీళ్ళకి ఈ ఫలానా ఐడి, మనకి ఆధార్ కార్డు ఎలా ఉందో అలానే 12 నెంబర్లతో ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుంది, 14 డిజిట్స్ నెంబర్ అన్నట్టు. అంటే అది కూడా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ISS ప్రాక్టీసెస్ వచ్చేసేసి గర్భిణీలు తల్లులతో పాటుగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అండి. ఎలా అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మురపాలు అంటారు కదండి, మనకి ఆ పాలు పట్టేయడం ఎంత ఇంపార్టెన్స్ అనేది మనము చెప్పడం ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే డెలివరీ తర్వాత తల్లి ఏ స్థాయిలో ఉంటుందో తనకి కూడా తెలియదు, కాబట్టి తన గుర్తు కూడా ఉండదు. అందుకోసమనే మనం ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పడం అన్నట్టు, ఈ మొదటి గంటలోపు మనము ఖచ్చితంగా మీరు మురపాలు పాటించాలి, వాళ్ళకి న్యాచురల్ గా పనిచేసే టీకాలు అని మనం చెప్పడం అన్నట్టు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇప్పటిదాకా మనము తల్లులకు అందరికి మాత్రమే మొదటి 1000 రోజుల గురించి, ప్రాముఖ్యత గురించి చెప్తున్నాము. ఇక్కడికి వెళ్ళినా కానీ కూడా మొదటి 1000 రోజులలో మనకి మొత్తం ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోయింది, మనకి 80% ఆఫ్ ట్రైనింగ్ అన్ని జరిగిపోతుంటాయి అన్నట్టు. న్యూరాన్ డెవలప్మెంట్ అనేది మన ఒక్కసారి ఈ న్యూరాన్ డెవలప్మెంట్ అయ్యింది అప్ టు 75% వరకు అయ్యిద్దండి బ్రెయిన్ డెవలప్మెంట్. ఆఫ్టర్ దాట్ ఏమైంది అంటే మనకి స్లో అయిపోయింది ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్ అనేది తగ్గుద్ది. అంటే మనకి న్యూరాన్స్ అనేది అప్పటికి జరిగిపోయాయి. ఈ మొదటి 1000 రోజుల్లో మనకి ఎంత ఇంపార్టెంట్ అని మనం తల్లులకే చెప్తున్నాం కానీ తండ్రులకు చెప్పట్లేదు. దానివల్ల ఏంటంటే తండ్రులు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు వాళ్ళ ఫ్యామిలీలలో. ఏంటంటే మారుమూల ప్రాంతాలలో కొంచెం నెగ్లెక్టెడ్ గానే ఉంటారు, తల్లుల్ని నెగ్లెక్టెడ్ గా చూస్తారు ఎవరైనా. అంటే వాళ్ళకి చెప్పడం అన్నట్టు, అరే మీరు ఇలా కేర్ తీసుకోవాలి, మీరు ఇప్పుడు ఈ మొదటి 1000 రోజులు వాళ్ళు ఎంత మంచిగా తిని ఎంత పోషకాహారాలతో ఉంటే మీ పిల్లలు, మీ వంశంలో వచ్చే పిల్లలకి వాళ్ళకి న్యూరాన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది, తెలివైన పిల్లలు పుడతారు, ఆర్గన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, ఇది తర్వాతకి రెక్టిఫై చేయలేని పీరియడ్ అని మనం తండ్రులకు భాగస్వామ్యం చేయడం అన్నట్టు వాళ్ళని ఇందులో. మళ్ళీ దాంతో పాటు 6 నెలలు దాటిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లి

0: వాళ్ళు తప్ప ఇంకే పాలు పట్టుకెళ్తాను మనం ఎప్పుడు ప్రిఫర్ చేస్తుంటాం కదా. ఈ 6 నెలల తర్వాతకి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే అదనపు ఆహారం స్టార్ట్ చేస్తాం. ఈ అదనపు ఆహారం పిల్లలకి తండ్రి కూడా తినిపించాలి, తండ్రి కూడా కేర్ తీసుకోవాలి అనేది మన కాన్సెప్ట్. ఇప్పుడు తల్లి ఎంత కేర్ తీసుకుంటుందో తండ్రి కూడా ఏదో ఒక టైం లో, రోజు లో ఏదో ఒక టైం లో మీరు కూడా కేర్ తీసుకోవాలి. అంటే పొద్దునైతే మీకు ఎప్పుడు వీలు ఉంటుందో అలానే మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. అన్నట్టు అంగన్వాడీ సెంటర్స్ కి ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఒక మీటింగ్ పెట్టేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం. తర్వాత ఏంటంటే మనకి టార్గెట్ బెనిఫిషరీస్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు పిల్లలు 6 నెలలు దాటిపోతుంది, ఈ 6 నెలలు దాటిపోయే పిల్లవాళ్ళ ఇంటికి వెళ్ళి అందరిని కూర్చోబెట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నట్టు, ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కూర్చోబెట్టి ఇలా చేయాలి, పిల్లడి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఈ రోజుల్లో జరిగిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి ప్రేరణ అనేది ఇవ్వాలి అని మనము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటామండి. ఇది మనము మెన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసేసండి ఫోకస్ ఫర్ లోకల్ వచ్చేసరికి మనము లోకల్ వెస్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న చల్లాలు ఏంటంటే మా దగ్గర ఇక్కడ ఇప్ప పూలు ఎక్కువ దొరుకుతాయండి. ఇప్ప పూలతోనే లడ్డు చేయడం కానీ ఇప్ప పూలతోనే గుగ్గిలు కూడా చేస్తారండి. ఇక్కడ అంబలి చేసి అందులో కూడా వేస్తారండి, అవన్నీ తీసుకొచ్చి పెడుతుంటారు. మనం ప్రతి ఇంటికి వాళ్ళకి కూడా ఇలా చెప్పాలి, ఈ ఇప్ప పువ్వు మనకి దొరికేది లోకల్ ఫుడ్, ఇది మంచిది. ఇక్కడ మనం ఈ లోకల్ ఫుడ్స్ ని ఎంకరేజ్ చేయడం అండి. చిరుధాన్యాల గురించి ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా మనం లోకల్ ఫుడ్ తినాలి అని ఎంకరేజ్ చేయడం అండి. అది మనకి అది వోకల్ టు లోకల్ అది ఒకటి అండి. మనకి ఈసీసీ గురించి, ఈసీసీ ఏంటంటే మనకి పోషణ్ ఎంత ఇంపార్టెంట్, చదువు కూడా అంత ఇంపార్టెంట్ అనేది మనం ఒక కథల రూపంలో చెప్పడం అన్నట్టు. స్కూల్కి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, పిల్లలు తల్లిదండ్రులను కూడా మనం పిలుస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్స్ అందరికి, టీచర్స్ అందరికి మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు టీచర్స్ పేరెంట్స్ తో అందరికి ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి స్కూల్లో పిల్లలు ఏం చేశారు అనేదంతా గ్రూప్స్ షేర్ చేస్తుంటారు. మీ పిల్లవాడు ఇదే చేశారు, ఈ పిల్లవాడు ఇదే చేశారు, అందరు పిల్లలు, అందరు పేరెంట్స్ ఉంటారు కాబట్టి అందరు పిల్లలు పోస్ట్ చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా. నెక్స్ట్ వచ్చేసేసండి మన అబేసిటీ అవేర్నెస్ ఎలా అంటే మన ఆహార అలవాట్లు, మన లైఫ్ స్టైల్స్ ఏంటంటే ఇప్పుడు 24/7 అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. ఏంటంటే సిటీస్ కి వెళ్తే కనుక ఇది ఈ కాన్సెప్ట్ బాగా డిస్టర్బ్ అవుతుంది, అంటే మనకి నైట్ వర్కింగ్ కూడా ఎక్కువ ఉంది మనకి, దీని వల్ల మనకి లైఫ్ స్టైల్ అనేది కొంచెం డెప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే దాంట్లో షుగర్స్ అనేది, ఫ్యాట్స్ బాగా ఎక్కువ అయిపోతుంది. ఇవి కొంచెం మినిమైజ్ చేయడం కోసమని దీని వల్ల ఇంకా వేరే వేరే అన్ని వస్తుంటాయని మనము వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకున్నాం. విమెన్ ని స్ట్రెంగ్తన్ చేస్తే ఫ్యామిలీ ఆటోమేటిక్ గా స్ట్రెంగ్తన్ అయిపోయింది. అది మెయిన్ మన కాన్సెప్ట్ అది ఇక్కడ.
1: చాలా ధన్యవాదాలండి. పోషణ అభియాన్ లో భాగమైనటువంటి పోషణ్ మా కార్యక్రమాలు, అలాగే స్వస్థనారి స్వశక్తి పరివార అభియాన కార్యక్రమాల అవగాహన గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు పోషణ్ మా కార్యక్రమాల వివరాల గురించి చెర్ల మండల సిడిపిఓ పాకాల చైతన్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి జి పద్మ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్యదాయకం అరటి.
3: సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఆహారం ఏదంటే వెంటనే గుర్తొచ్చేది అరటి పండే. తక్కువ ధర, తినడానికి సౌలభ్యం, అధిక ప్రయోజనాలు ఉన్న పండు అరటి పండు. దీని ప్రత్యేకతలు ఎన్నో ఎన్నెన్నో. తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడంలో బేషుగ్గా పనిచేసే ఈ మ్యాజికల్ ఫ్రూట్ ని డైట్ లో భాగంగా చేసుకుంటే మరీ మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రచారంలో ఉన్న ఒక కథను అనుసరించి దుర్వాసుడి భార్య కదలి. ఆ మహర్షి కోపిష్టి కదా, ఒకరోజు అలసటగా అనిపించి పగలు నిద్రకు ఉపక్రమించారాయన. గాఢ నిద్రలో ఉన్నారట. సాయంత్రమైనా మెలకువ రాలేదు. సంధ్యావందనానికి వేళ దాటిపోతున్నా అతడు లేవలేదు. నిద్రలేపితే కోపావేశంతో శపిస్తాడేమోనని భయపడింది భార్య. కాని ధర్మపత్నిగా బాధ్యతను విస్మరించకూడదని నిద్రలేపింది. నిద్రాభంగమైనందుకు ఆగ్రహించాడు దుర్వాసురుడు. అతడి కళ్లల్లో కనిపించిన కోపాగ్నిని చూడగానే ఆమె భస్మమయ్యింది. కాసేపయ్యాక స్థిమితపడి నిదానంగా ఆలోచించిన దుర్వాస మహర్షి వేదన చెందాడు. కాని జరిగిన వైపరీత్యానికి ఎంతగానో బాధించాడు, దుఃఖించాడు కూడా. స్వాంతన పొందే మార్గం కోసం ఆలోచించాడు. తన తపోబలాన్ని ఉపయోగించి కదలి భస్మరాశితో ఒక వృక్షాన్ని సృష్టించాడు. అదే కదలీ వృక్షం, అంటే అరటి చెట్టు అన్నమాట.

నెలల తర్వాత కదలి తండ్రి కూతుర్ని చూద్దామని వచ్చాడు. తన తండ్రి శపిస్తాడనే భయంతో దుర్వాసురుడు కూతురికి జరిగిన అన్యాయం తండ్రి దగ్గర దాచలేదు. జరిగిన సంగతి చెప్పడమేగాక చింతాగ్రస్తుడై ఆయనకు తాను చేసిన పనిని, ప్రాయశ్చిత్తంగా కదలి వృక్షాన్ని సృష్టించిన సంగతి కూడా తెలియజేశాడు. ఇదెంతో విచిత్రం! ఈ ఫలాలు భగవంతుని ఆరాధనలో విశిష్ట ప్రాధాన్యతను అందుకుంటాయి. నోములు, వ్రతాల్లో అరటిపండ్లు విశేష స్థానాన్ని పొందుతాయి. భగవంతుడి ఆరాధనలో అగ్రస్థానం అందుకుంటాయి అని చెప్పాడు. తిన్న ఆహారం సులువుగా జీర్ణమయ్యేందుకు కొందరు అరటిపండును తీసుకుంటారు. మరికొందరు భోజనం చేయలేని పరిస్థితుల్లో తక్షణ శక్తి కోసం ఆహారంగా తీసుకుంటారు. ఇంకొందరు పాలతో కలిపి మిల్క్ షేక్ చేసుకుని తాగుతారు. ఇలా దీన్ని కేవలం పండు రూపంలోనే కాకుండా అరటికాయ, అరటి పువ్వు, అరటితో తయారు చేసిన బనానా ఫ్లోర్ని ఉపయోగించి రుచికరమైన కూరలు, ఆహార పదార్థాలు తయారు చేసుకునేవారు ఎందరో ఉన్నారు. మరి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే అరటిపండును ఎలా తినాలో తెలుసుకుందాం. సమయాభావం వల్ల చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి బద్దకిస్తూ ఉంటారు. అలాంటి వారికి అరటిపండు చాలా చక్కని పరిష్కారం. ఆమ్లతత్వ గుణాలు తక్కువగా ఉండే ఈ పండును ఉదయం ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా ఎసిడిటీ, మైగ్రేన్, తిమ్మిర్లు ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇక ఉదయాన్నే వర్కౌట్ చేసే ముందు, వర్కౌట్ పూర్తయిన తర్వాత కూడా అరటిపండును తీసుకోవచ్చు. దీనివల్ల మరింత ఉత్సాహంగా వ్యాయామాలు చేయవచ్చు. అదేవిధంగా పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మధ్యాహ్న వేళలో చాలా మంది ఆలస్యంగా భోజనం చేస్తూ ఉంటారు. దీనివల్ల కడుపు నొప్పి, ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అరటిపండును తింటే సాధ్యమైనంత వరకు జీర్ణ సంబంధమైన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక హైపోథైరాయిడిజంతో బాధపడే మహిళలు ఒక్కోసారి చాలా నిస్తేజంగా, నీరసంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారు అరటిపండును తీసుకుంటే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. హైపోథైరాయిడిజం వల్ల కలిగే లక్షణాల తీవ్రతను తగ్గించే గుణాలు అరటిపండులో పుష్కలంగా ఉంటాయి. ఇక రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా చాలా మంది అరటిపండును తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరటిపండులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను బాగా నివారిస్తుంది. ఇందులో తక్కువ పరిమాణంలో ఉండే ఫ్రాక్టోస్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. తిమ్మిర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక అరటిపండును తినడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి, హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి సమస్యలు కూడా బాగా తగ్గిపోతాయి. పరీక్షల కోసమో అసైన్మెంట్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో చాలా మంది అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటారు. నిద్రను అధిగమించేందుకు మధ్య మధ్యలో కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల నిద్ర దూరమవుతుందేమో కాని కాఫీలోని కెఫెన్ మాత్రం శరీరాన్ని డీహైడ్రేషన్ చేసేందుకు గురిచేస్తుంది. దీనివల్ల త్వరగా అలసట, నీరసం వస్తుంది. ఇలాంటి సమయాల్లో బనానా మిల్క్ షేక్ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. గంటల తరబడి కంప్యూటర్ ముందు గడిపే వారికి కూడా ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఇక అధిక సమయం పాటు వ్యాయామాలు చేసి ఆ తరువాత ఆకలి బాగా వేస్తుంది. ఇలాంటి సమయాల్లో బనానా మిల్క్ షేక్ తీసుకుంటే శరీరంతో పాటు ఆరోగ్యానికి మంచిది. మైగ్రేన్ తలనొప్పిని నివారించడంలో కూడా అరటిపండు బాగా సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి కాలిన గాయాలపై లేపనంగా రాస్తే గాయానికి సంబంధించిన మంట, నొప్పి తగ్గి గాయాలు త్వరగా మానిపోతాయి. ఆకుపచ్చని అరటిపండు తింటే మూత్రంలో మంట తగ్గడమే కాక మూత్రాశయం శుభ్రపడుతుంది. తెల్ల బొల్లిమచ్చలు తగ్గాలంటే అరటి చెట్టు దూట రసం తీసి పసుపు కలిపి లేపనంగా రాస్తే తెల్ల బొల్లి త్వరగా నివారించవచ్చు. అన్ని రకాల కడుపు నొప్పుల నివారణకు కూడా అరటి చెట్టును ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి. ఆ బూడిదను 2 గ్రాముల మోతాదులో 1 కప్పు నీటిలో కలిపి ప్రతిరోజు 3 పూటలా తాగితే ఉదర రోగాలు తగ్గుతాయి. అరటి చెట్టులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పచ్చి అరటికాయలతో పాటు అరటి పువ్వు, అరటి మొవ్వ, అరటి దుంప వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అనేక రోగాలను అరికట్టే గుణం అరటిలో ఉంది. అరటి ఆకులో భోజనం చేయడం చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తుంది. అరటి చెట్టు రసం

0: తిప్పి, వగరు రుచులను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతాన్ని పెంచి వీర్య పుష్టిని కూడా కలిగిస్తుంది. శరీరానికి చలువనిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లను కరిగించడంతో పాటు సెగ రోగాలను, రక్త పైత్యాన్ని పోగొడుతుంది. అందుకే మన పూర్వీకులు ఇంటి పెరట్లో ఒక అరటి చెట్టునైనా నాటుకునేవారు. మరాఠీల సాంప్రదాయ వంటకంగా గుర్తింపు పొందిన శీక్రన్ పోలీ పేరు వినగానే కొంచెం కొత్తగా ఉన్నమాట వాస్తవమే. మహారాష్ట్రతో పాటు మరాఠీ కుటుంబాల్లో కూడా ఈ వంటకం గురించి తెలియని వారున్నారంటే అతిశయోక్తి కాదు. మరాఠీల సాంప్రదాయ వంటకాల్లో గుర్తింపు పొందిన వంటకం శిక్రన్ పోలీ. తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు తరచుగా దీన్ని వండి పెడుతూ ఉంటారు. మరి మన పిల్లలకి కూడా శిక్రన్ పోలీ తయారు చేద్దామా? దీనికి కావలసిన పదార్థాలు అరటిపండ్లు బాగా మగ్గినవి 2 తీసుకోవాలి, పాలు 1 కప్పు, రోటీ లేదా చపాతీలు 2 నుంచి 3 తీసుకోవాలి, చక్కెర సరిపడేంత. ముందుగా అరటిపండును ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత 1 గిన్నెలో పాలు పోసుకుని అరటిపండ్లు ముక్కలను అందులో వేయాలి. తీయదనం కోసం ఈ మిశ్రమాన్ని కొంచెం చక్కెరను జోడించాలి. ఇప్పుడు వేడివేడి రోటీలు లేదా చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పాలు, అరటిపండ్ల మిశ్రమంలో వేయాలి. గరిటె సహాయంతో ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. చపాతీ ముక్కలు పాలు, అరటి, పండ్ల మిశ్రమంలో నానేలా సుమారుగా 5 నుండి 6 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఎంతో రుచికరమైన శిక్రన్ పోలీ సిద్ధం. ఆ తరువాత పిల్లలకు వడ్డించాలి. ఈ పదార్థాన్ని మన పిల్లలకు కూడా అలవాటు చేసి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. అరటి పండ్లు వివిధ రకాలుగా దొరుకుతూ ఉంటాయి. అరటి ఆకుల్లో ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి మంచిది. వివిధ రకాల ఆహార పదార్థాలను వండడానికి ఉపయోగిస్తారు. ఆహారాలను అరటి ఆకులో ఉంచి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో ఈజీసీజీ వంటి పాలిఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలిఫెనాల్స్ శరీరంలోని అన్ని ప్రీరాడికల్స్ తో పోరాడి వ్యాధులను నివారిస్తాయి. ఈ అరటి ఆకులో పాస్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేసే ఎంజైమ్ అయిన పాలిఫెనాల్ ఆక్సిడేస్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటితో తయారు చేసిన గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇక వేడివేడి ఆహారాన్ని ఆకుపై వడ్డిస్తే అద్భుతమైన వాసన వస్తుంది. ఈ అరటి ఆకు పర్యావరణానికి అనుకూలమైనది కూడా. చక్కెరకేలి, అమృతపాణి, కర్పూరవల్లి, పూవన్, నేంద్రన్, బస్రాయి, రెడ్ బనానా, ఆర్దర్పురి, కర్పూరం, నెయ్ పూవర్ మరియు రస్తాలి. ప్రపంచవ్యాప్తంగా 1000 రకాల అరటిపండ్లు ఉన్నప్పటికీ భారతదేశంలోనే 50 రకాల అరటిపండ్లు లభ్యమవుతున్నాయి. ఒక్కో రకానికి ప్రత్యేకమైన రుచి, ఉపయోగం ఉంటాయి. ఇక అరటిపండు ఆరోగ్యానికే కాదు, దాని తొక్క ముఖానికి కూడా మంచిది. అరటిపండు తొక్కను పారివేసే బదులు ప్యాక్ రూపంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని మొహానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది. మెరిసే చర్మం, అందమైన ముఖం కోసం చాలా మంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిలో ఉండే రసాయనాలు కొన్నిసార్లు దుష్ప్రభావాలకు దారితీస్తాయి. అయితే ఇంట్లోనే లభించే అరటి తొక్కతో సహజమైన పద్ధతిలో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. సాధారణంగా మనం పారివేసే అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అరటి తొక్కతో ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1 అరటి తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టులో 1/2 చెంచా బియ్యపిండి, 1/2 చెంచా చక్కెరను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 1/2 గంట పాటు ఉంచండి. ఆ తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్యాక్ వేసుకోవడం వల్ల బియ్యపిండిలో ఉండే స్టార్చ్ చర్మానికి మెరుపునిచ్చి బిగుతుగా చేస్తుంది. చక్కెరలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో చక్కగా సహాయపడుతుంది. అరటి తొక్కలోని పొటాషియం చర్మాన్ని హైడ్రేట్ చేసి నల్ల మచ్చలు, ట్యానింగ్ ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ను క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అరటి తొక్కను ఇతర పదార్థాలతో కలిపి కూడా ఫేస్ ప్యాక్లా ఉపయోగించుకోవచ్చు. ఈ సహజ పదార్థాలను ఉపయోగించి ఖర్చు లేకుండా, ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మీ ఆరోగ్యాన్ని, చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఎండ వల్ల ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలు, ట్యానింగ్ సమస్యల నుంచి కూడా త్వరగా ఉపశమనం పొందవచ్చు.
1: మీరింతవరకు ఆరోగ్యదాయకం అరటి, అరటి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు.

0: బోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చిత్రగీతం విన్నారు. ఈనాటి మధ్యాహ్న ప్రసారంలో 2:30 కిన్నెర లహరి శ్రోతలు కూరిన చిత్రగీతాలు వింటారు. నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతుంది. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ

0: వివరణ కేంద్రం తెలియజేసింది. రైతు దేశానికే వెన్నుముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటది, రైతు సంక్షేమంలోనే పనిచేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంశంపై జరిగిన ఈ సమ్మేళనంలో నబీన్ ప్రసంగిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు.
2: देश भर में पिछले 12 वर्षों में करीब 2.25 लाख से अधिक स्टार्टअप आज आगे काम कर रहे हैं और 125 से अधिक यूनिकॉर्न इस देश के युवाओं का प्रयास से नेतृत्व से आगे बढ़ रहा है. केंद्र की भी पॉलिसी में स्टार्टअप को ग्रोथ देने में इसको सपोर्ट करने के लिए काफी.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ది సంక్షేమ పథకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా వివరణ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుండి 400కు పైగా సంస్థల నుండి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్ హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ ఎంఎస్ఎంఈలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలతో సమావేశమైన మంత్రి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
3: కమిట్మెంట్ ఉంది, ఒక పగడ్బందీగా నేను నేర్చుకోవాలి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసానో, కామ్ లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరు అందరు కూడా లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే కామ్ మీకు సహకరిస్తుంది.
0: ఏరువాక పున్నమి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే చేతులకు వందనం అర్పిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసింది. అత్యధికంగా కోనరావుపేట మండలంలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కావడం లేదు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 5.9 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు

0: వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా నిర్మాణమే లక్ష్యమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ,
1: గ్రామస్థాయిన గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ నుండి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ లో వచ్చే వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేపడుతున్నాం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోమన్న ధీమా అందజేయాలని తెలియజేసుకుంటున్నాం.
0: పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, పద్మశ్రీ పురస్కారం గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.
2: మహబూబ్నగర్ వాసులకి తప్పనిసరిగా ఇంకా సేవ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సాయం చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఈ వార్డు నాకు ఒక్కరికి వచ్చినట్టు కాదు, మహబూబ్నగర్ లో చదివాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది.
0: కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే దిగో మానేరు జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గిపోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
3: త్రాగునీరు సాగునీరు కోసం దిగువ మానేరు జలాశయంపై ఆధారపడిన కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కూడా తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డ్యాం లో నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమంను దినం తప్పించి దినంగా అధికారులు మార్పు చేశారు.
0: ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు ఈరోజు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్కు చేరుకోనున్న నితిన్ నబీన్ గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి జిల్లా బూత్ అధ్యక్షులు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణమవుతారు. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితాలోకం కార్యక్రమంలో కనువిప్పు దిశగా ఎలమర్తి అనురాధ గారి కథానిక వింటారు.
1: సూర్యుడు తీక్షణంగా కిరణాలను ప్రజ్వలింపచేస్తుండటంతో వాతావరణం అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. దుమ్ము పడ

కొండాకున్న స్కార్ఫు, రక్షణ కోసం పెట్టుకున్న హెల్మెట్టు మరింత అసహనాన్ని కలిగిస్తోంది. రోజు ఈ ప్రహసనం అలవాటైందే అయినా ఈరోజు ఎందుకో తేడా తేడాగా అనిపిస్తోంది సంస్కార్కు. ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు అయినా ఆధునిక భావాలు ఆమెను అంటలేదు. చూడటానికి మామూలుగానే కనిపిస్తున్నా కాస్త గమనించిన ఎవరికైనా ఆమెలో నిక్షిప్తమైన పాత భావాలను ఇట్టే పసిగట్టేస్తారు. అన్నం మెతుకు చందంగా సరిగ్గా శిల్పారామం దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె బండి ఆగిపోయింది. హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు ఎదురవ్వటం మామూలు. ఇక్కడ ఉండే జనం ముందుగా భయపడేది ఈ ట్రాఫిక్కే. చేసేది ఏమీ లేక చుట్టూ పరిగెంచటం ప్రారంభించింది. అదే సమయంలో అక్కడ ఎదుట ఉన్న బెంచి మీద ఉన్న వృద్ధుడు హృదయ విదారకంగా ఏడవటాన్ని ఆమె గమనించింది. ఆ దృశ్యం చూస్తుంటే మనసంతా కకావికలమైంది. పక్కన ఓ బుల్లి క్యారేజీ అతన్ని ఓదార్చటానికి తనకు మాటలు రావని బాధపడుతూ తల్లి నేర్పించిన సంస్కారం ఆమెను వెళ్ళి విషయం తెలుసుకోమంటోంది. ఆలోచిస్తావేమిటమ్మా వెళ్ళు అనే తండ్రి ఉగ్గుపాలతో రంగరించిపోసిన మానవత్వం పదపదమంటోంది. ఇక ఆలోచించేది ఏమీ లేని ఆపి స్టాండ్ వేయబోతుంటే అంతరంగం ఒక్క కసురు కసిరింది వెళ్లకు అంటూ. అదేమిటి అని అయోమయంగా లోపలికి తొంగి చూసింది. బుద్ధి లేదా, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని వెళ్ళటం నీకు అలవాటే. అది మంచి పద్ధతే కాదన్ను, కానీ రోజులు బాగోలేవు, అది కూడా తెలుసుకోవటం మంచిది. మొన్నటికి మొన్న సెంటు బాటిల్ కొనమని ఓ అమ్మాయి దగ్గరికి చిన్న పిల్లవాడు వస్తే తమ్ముడి లాంటి వాడని, ఆ అమ్మాయి కొనబోతే ఏం జరిగిందో నీకు తెలియదా, మత్తుమందు ఇవ్వటం, పక్కనే వచ్చి ఓ ఆటో ఆగటం, అందులోకి ఆ అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళిపోవటం, అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఇవన్నీ నీ తలకు ఎక్కువగా ఆ అమ్మాయి ఏమై ఉంటుందో ఆ మాత్రం ఊహించలేదా? చిన్నగా విసుక్కున్నట్లు అంటున్న అంతరంగానికి జవాబిచ్చే లోపలే గ్రీన్ సిగ్నల్ పట్టడంతో వెనుకున్న వాళ్ళు బర్ బర్ అని హారన్లు మోగించటంతో ఇక ముందుకు సాగక తప్పలేదు. కానీ ఆ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఆమెకు ప్రతి క్షణం అతనే గుర్తు వస్తున్నాడు. ఆ రోజు వెళ్ళి అతని బాధను పంచుకోకపోయినందుకు తన్ను తాను తిట్టుకుంటూనే ఉంది. ఈ మానసిక క్షోభ కంటే ఏ జరిగితే అది జరిగిందని వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. ఎప్పుడూ తను ఇలా వెనకంజ వేయలేదు. జీవితంలో ఇదే మొట్టమొదటిసారి. ఆ పని చెయ్యనందుకు బాధపడతానుకుంది, కానీ అది ఎంత హింసో ఇప్పుడు తెలుస్తోంది. నీడ అన్నా వెలుగు లేకపోతే కనిపించదేమో, కానీ ఈ బాధ మాత్రం తన్ని వెంటాడి వేధిస్తూనే ఉంది. ఆ వయసులో ఆయనకి ఏం కష్టం వచ్చింది? ఏదైనా దుర్వార్త విన్నాడా? ఉప్పెన్లా అంత దుఃఖంలో కుమిలిపోతున్నాడంటే అది తీర్చుకోలేని సమస్యే ఉంటుంది. దారి మధ్యలో ఆగి మరీ ఏడుస్తున్నాడంటే ఏమిటి అర్థం? తనే పిచ్చిదానిలా వెనుకంజ వేసింది. వెళ్ళి ఉంటే అతనికి తన ఓదార్పుస్తంగా మిగిలేది. ఇప్పుడు ఎంత అనుకుంటే మాత్రం ఏం లాభం? ఏమిటో భోజనం చేయకుండా తెగ ఆలోచించేస్తున్నావు, స్నేహితురాలు వినీలా గట్టిగా కుదపటంతో ఈ లోకంలోకి వచ్చిపడింది సంస్కార. చెబితే నవ్వుతావు, వద్దులే. నువ్వు చెప్పాలా ఏమిటి? నీ సంగతి నాకు తెలీదా? శిల్పారామం తాతగారు అవునా? నిజమేనే అంది దిగులుగా. పోనీ ఆయన బొమ్మ గీయగలవేమో చూడు, పేపర్లో ప్రకటన ఇద్దాం. జోక సీరియస్గా మొహం పెట్టి అంది సంస్కార. ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేస్తే చంపేయవు, నిజంగానే అంటున్నా. ఆ ఊహ వచ్చింది, కానీ నాకు బొమ్మ వేయడం రాదు కదా. కానీ ఆయన నా కళ్ళ ముందు సజీవ ప్రతిమలా మెదులుతూనే ఉన్నారు. ఎవరో వాళ్ల పోలికలు చెబుతూ ఉంటే బొమ్మ వేసేస్తారట, అలాంటి వాళ్ళు మనకు తగిలితే బాగుంటుంది అని నా మనసు పదే పదే హెచ్చరిస్తోంది. ఇప్పుడే కదా అనుకున్నాం, ఆ ప్రయత్నమూ చేద్దాం. ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెడితే నిమిషాల్లో ఈ సమాచారం సంపాదించేయవచ్చు. అవునవును, నెట్లో కూడా ప్రయత్నిద్దాం. దీన్నే అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. తన్ను తానే నిందించుకునే రీతిలో కుమిలిపోతున్న సంస్కారను సముదాయిస్తూ, ఎందుకే అంత బాధపడిపోతావు, ఇందులో నీ తప్పేం ఉంది, సమాజం మారిపోతోంది. ముందంజ వేయాల్సిన సమయంలో వెనుకడుగు వేసే రీతిలో తను మారిపోతూ మనల్ని మార్చేస్తోంది. రోజు

రోజుకి ఈ మార్పు ప్రళయం అవతారమెత్తుతోంది. ఇది జనాలకు అర్థం కావటం లేదో, అర్థమయ్యి అర్థమవునట్లు ప్రవర్తిస్తున్నారో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తోంది అంటున్నా వినీలను ఆర్తిగా చూస్తూ, అదే కదా నా బాధ. ఇదివరకు ఇద్దరు పోట్లాడుకుంటుంటే మధ్యలో ఎవరో ఒకరు వెళ్ళి సర్ది చెప్పి ఆ వ్యవహారాన్ని ఒక కులిక్కి తెచ్చేవారు. మరి ఇప్పుడో సహాయం చెయ్యటానికి వచ్చిన వాళ్ల ప్రాణాలు పోతున్నాయి అని వింటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఇలా అయితే ఎముందుకొస్తారు? నువ్వే చెప్పునేలా. అవునే, రోజు రోజుకి ఇలా మారిపోతున్న ఈ పరిణామాలకు ఆనకట్ట వేయకపోతే లాభం లేదు. ఆలోచించి ఆ దిశగా మనమే ముందుగా అడుగులు కదపాలి. అవును, తొందరగా తిని మనం పనిలో పడకపోతే మన లీడ్ గారి దృష్టిలో పడతాం, అది అస్సలు ఇష్టముండదు అంటున్న సంస్కరణే గమనిస్తూ, అందుకే తల్లి సంస్కరణ లోకం నుంచి తిరిగి ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేశా, అందుకే కదా నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అయ్యావు. పేరుకు సాఫ్ట్వేర్స్ మీ, కానీ పని మాత్రం హార్డు. అందరికీ మనకు వచ్చే వేలు కనిపిస్తాయి, కానీ పగలు రాత్రి ఇంటి మీద కొనుకు లేకుండా 5 రోజులు మనం పడే శ్రమ టెన్షన్ తెలియదుగా ఎవరికి. హా హా, నిజం చెప్పావే అని నవ్వుకుంటూ వెళ్ళి లంచ్ బాక్సులు కడిగేసి నాప్కిన్తో తుడిచి బ్యాగ్స్లో పెట్టి సీట్స్కి అతుక్కుపోయారు. ఇక ఆ కళ్ళు ల్యాప్టాప్తో నిరంతరం కుస్తీ పడుతూనే. ఆ రోజు ఆదివారం కావటంతో హడావిడి ఏమీ లేకపోవటంతో పనులన్నీ తాపీగా జరుగుతున్నాయి. పెరట్లో విరిసిన పువ్వులన్నీ ఒక పళ్ళెంలో కోసుకుని వచ్చి మాల కడుతోంది మాధవి. అక్కడే పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న కృష్ణారావు, మాధవి సంస్కార కనిపించటం లేదే, ఇంట్లో లేదా, ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు భార్యను. పేపర్ చదవటం పూర్తి అవ్వకుండా మీరు ఈ లోకంలోకి రావటమే వింతే. ఈరోజు వర్షం వచ్చి తీరుతుంది సుమా. సరేలే, లోకుల తర్వాత, ముందు నా కూతురు సంగతి చెప్పు. ఎదురింటి నీరజాక్షికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తున్నారు, తోడుగా ఉంటానని పొద్దున్నే వెళ్ళింది. అది నా కూతురు, అన్నీ నా బుద్ధులే. ఆయన మాటలకు ముసిముసిగా నవ్వుకుందావుడి. మరి అలాంటప్పుడు మన కూతురు అనకుండా నా కూతురు అంటే ఊరాదా మరి, మనసులోనే అనుకుంటుంది. ఒక్కోసారి బయటికి అంటుంది, మాధవి ఈ వార్త విన్నావా? ఏమిటో చెప్పండి. అమృత్సర్ దగ్గర దసరా ఉత్సవం సందర్భంగా రావణ దహనం జరుగుతుంటే చూస్తున్న 59 మంది రైలు పట్టాల మీద రైలు గుద్ది చనిపోయారట. అయ్యో రామా, వాళ్ళు చూడటానికి రైలు పట్టాలే దొరికాయా? కాస్త అవతలగా నిలబడితే అంతమంది ప్రాణాలు పోయేవి కాదుగా. అవునే, ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా యాంత్రికంగా తయారైపోతున్నారు మనుషులు. ఇంకా నయం, కాస్త ఈ ఆచారాలనన్నా పాటిస్తున్నారు. ముందు ముందు అవి కూడా ఉంటాయో ఉండవో అని అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది జరిగే విషయాలు వింటుంటే. వార్తను పూర్తిగా చదివిన ఆయన విస్తుబోతూ, మాధవి ఈ ఘోరం చూసావా? అక్కడ ఆత్మీయుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కొందరు గగ్గోలు పడుతుంటే మరికొందరు సహాయం చేయటం మానేసి వాళ్ళ దగ్గర సెల్లు నగలు దొంగిలించుకుపోయారట. ఎంత దారుణం, అసలు మానవత్వం అనేదే లేకుండా పోతోంది. అవునండి, ఎక్కడ చూసినా ఇవే, ఎక్కడ విన్నా ఇలాంటివే. మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారో అస్సలు అర్థం కావటం లేదు. స్వచ్ఛతను కోల్పోయి కల్మషాల కార్ఖానాలుగా హృదయాలని తయారు చేసుకొని పైకి మాత్రం ఎవరు తమతో మంచిగా ఉండటం లేదని, ఎవరూ పలకరించేవాళ్లే లేరన్నట్లు కబుర్లు. ఎవరైనా ఇంటికి వచ్చినా సీరియల్స్ టీవీలో చూసుకుంటూ కనీస మర్యాద పాటించని ప్రతి వాళ్ళు చెప్పే కబుర్లు ఇవే. సంవత్సరమంతా సాగదీసినా కథ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండే ఆ సీరియల్ ఒక్కరోజు చూడకపోతే ఏమవుతుంది? వచ్చిన వాళ్లతో చక్కగా మాట్లాడితే వాళ్ళంత సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలా వీళ్ళు టీవీకే అంకితమైతే ఎందుకు వచ్చాంరా భగవంతుడా అన్నట్టు గోడకు కొట్టిన బాలులా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోరు? ఖర్చులు పెట్టుకొని ఊరికే వస్తారా? మన మీద అభిమానంతో కాదు? ఇదంతా ఎవరు చెప్తే వింటారు? చెవిటోడి ముందు శంఖం ఊదటం లాంటిదే మనలాంటి వాళ్ళ ఘోష. బాగా చెప్పారు, మంచి చెప్తే ఎవరు తెలకెక్కుతుంది, అదే చెడు చెప్పండి వెంటనే బుర్రలోకి దూరిపోతుంది. అవునవును, లోకం తీరు అలాగే ఉంది. అలాగని ఊరుకుంటే ఎలాగండి?

ఏదో ఒకటి మనం చేసి ఈ పద్ధతిని మార్చాలి. రోజు అదే ఆలోచనతో రాత్రిళ్ళు నాకు నిద్ర కూడా పట్టడం లేదు మాధవి. అయ్యో, అలా మేము ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటే మేమేమైపోవాలి? దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం చూద్దాం. ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం తప్పక దొరుకుతుంది. అవును, అతి తొందరలో ఆ పని చేయాలి. మనమే కాదు, అందరినీ ఇందులో కలగజేసుకునేట్లుగా ఉండాలి ఆ ప్రణాళిక. తప్పకుండా చేద్దాం. గేటు తీసిన చప్పుడైంది. లోపలికి వస్తోంది సంస్కార. ఆపరేషన్ అయిపోయినట్లుంది. గూటికి చేరింది బిడ్డ. ఇద్దరూ అనుకున్నారు ఒకేసారి. అలసిన ఆమెకు మంచినీళ్ళు ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది మాధవి. తల్లి ఇచ్చిన మంచినీళ్లు తాగి పేపర్లో విశేషాలేమిటి నాన్న అడిగింది. మనసులో ఏ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తండ్రి నోట్లోంచి ఎక్కడ వినాల్సి వస్తుందో అని భయపడుతూనే, అలా జరగకూడదని 1000 దేముళ్ళకు మొక్కుకుంటూ, అమ్మ, నేను ఇప్పటిదాకా ఆ విషయాలే మాట్లాడుకుంటున్నాం. అలసిపోయి వచ్చావు, ముందు భోజనం చేయి, తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం. తన బాధ తండ్రికి ఎలా తెలుస్తుంది? ఆ విషయం చెప్పి వాళ్ళిద్దరినీ బాధ పెట్టలేదు. ఏ ఒక్కటి తల్లిదండ్రుల దగ్గర దాచింది లేదు. ఆ రోజు అతని దగ్గరికి వెళ్ళకపోయినందుకే చెప్పలేకపోయింది. చిన్న తప్పు చేస్తే అది ఎలా వెంటాడుతుంది అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది సంస్కారకు. మరి దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు ఎలా చేసేస్తున్నారు? ఇలాంటి భావనలు వారికి ఉండవా? మనసును ప్రశ్నించింది. పిచ్చిదానా, నీలా సున్నిత మనస్తత్వం, మంచి మనసు అందరికీ ఉంటే ఇలాంటి ఘోరాలు ఎందుకు జరుగుతాయి? క్రూర మనస్తత్వాలు ఉన్నవాళ్లే ఎక్కువైపోతున్నారు. మనం బాగుంటే చాలు, పక్కవాడు ఎలా పోతేనే, చచ్చినా చంపినా తప్పులేదు అనే దిశకు తిరిగాక ఇక వాళ్లకు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమీ చెప్పలేదు అని ఓ ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. అవునే, గాజుల కోసం చేతిన్నరీయటం, అత్యాచారం చేసి అది బయటపడుతుందని, రకరకాలుగా వారిని హత్య చేయటం చూస్తుంటే అలానే అనిపిస్తుంది అనుకుంది స్వగతంలో. అసలు ఈ ధోరణే మార్చాలి. అప్పట్లో గాంధీగారు చెప్తే అహింసా మార్గంలో అందరూ నడిచారు. మరి ఇప్పుడు తెల్లవారు లేస్తే హింస, హింస, అది తప్ప మరిమీ కనిపించటం లేదు. ఏమిటి మార్చేది? మన సిద్ధాంతాలు, సాంప్రదాయాలు అనుసరించినంతసేపు మనం బాగానే ఉన్నాం. ఎప్పుడైతే మనది కాని విదేశీ సంస్కృతి వైపు అడుగులు వేశామో అక్కడి నుంచి మన పతనానికి శ్రీకారం చుట్టబడింది. అవునా కాదా? అంతరంగం నిలదీసింది. అవును అనకుండా ఎలా ఉండగలదు? సహజీవనాలు, డేటింగులు, పబ్బులు, వివాహేతర సంబంధాలు, దానికి తగ్గట్టు కోర్టులు ఇచ్చే తీర్పులు, రెండో పెళ్లి కూడా తప్పు కాంటే ఇక ఇలాంటివి అంచెలంచెలుగా పెరుగుతాయే తప్ప తరగవుగా. చట్టాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకునే తీర్పు పాలుగా. మనసు మదనం ఆ క్షీరసాగర మదనం కంటే ఎక్కువగానే. ఆ టెన్షన్ని తట్టుకోలేక కాసేపు మెడిటేషన్లో కూర్చోవాలని నిశ్చయించుకుంది. ధ్యానం వల్ల వచ్చే ప్రశాంతతే వేరు. భగవంతునితో అనుసంధానమైతే సమస్యలకు పరిష్కారాలు అక్కడే లభ్యమవుతాయి అన్న నమ్మకం ఆమెలో చాలా ఎక్కువ. అది నిజమేనని నిరూపిస్తూ చక్కటి ఆలోచన ఆమెలో ఆవిష్కృతమైంది. వెంటనే నీలకు ఫోన్ చేసింది. నీలా, నీకో గుడ్ న్యూస్. ఏమిటే? చెప్పు చెప్పు అంది ఆత్రంగా. ఇప్పుడు మెడిటేషన్ చేశా, అందులో ఏం వచ్చిందో చెప్పుకో. నాకెలా తెలుస్తుందే, సస్పెన్స్లో చక్కగా చెప్పే చెప్పే. చెప్పేస్తా చెప్పేస్తా. సమాజంలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని చూపిస్తూ అవి చేయకుండా మారితే మనము మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత హాయిగా ఉంటుందో తెలియచెప్పే షార్ట్ ఫిల్మ్ కనువిప్పు అనే పేరుతో తీసి విడుదల చెయ్యాలని. ఓహ్, అద్భుతమైన ఐడియా. జనాల్లోకి తొందరగా చొచ్చుకొని పోయేవి ఈ షార్ట్ ఫిల్మ్లే. ఇన్నాళ్ళు దీనికోసమే కదా మనం బుర్రలు బద్దలు కొట్టుకున్నది. ఎంతైనా ధ్యానం ధ్యానమే, దాని విలువే విలువ. మనకొక మార్గం చూపించింది. ఈ వీకెండ్ని దీనికే వినియోగించుకుందాం. అవును, అందులో మనం మొదటగా వదిలేస్తున్న విలువల గురించి బాగా ఫోకస్ చేయాలి. అమ్మ నాన్నతో కూడా ఈ విషయం మాట్లాడతాను. అందరి భావాలు కలుపుకుంటే మరింత చిక్కగా తయారవుతుంది. బాగా చెప్పావు. సీడ్ నీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఇక చెప్పేదేముంటుంది? అదురుతుంది. యశ్వంత్.

0: ప్రొడ్యూస్ చేస్తాడు. మేమంతా మహానటిలా కాకపోయినా బాగానే నటించేస్తాం. బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన కొలీగ్స్తోనే ఈ పని అయిపోతుంది. నీల, ఇప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. నాలో ఉన్న వేదనంతా ఎవరో వచ్చి పక్కకు లాగేసినట్లు ఎంత హాయిగా ఉందో. చిన్నపిల్లలు బలే అయిపోతున్న మత్తు మందులు, వ్యభిచారంలోకి బలవంతా దింపుతున్న సంఘటనలు, ఏది ఏది వదలద్దే. సూక్ష్మంలో మోక్షంలా అన్నిటినీ చెప్పాలి, చూపించాలి. మన వీడియో చూసిన ప్రతి వారిలో మార్పు రాలి, తప్పకుండా వస్తుంది. మన ప్రయత్నం మంచిదైనప్పుడు ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. సరే, ఇక ఉండనా? ఇక అదే పనిలో సరేనే అంటూ ఫోన్ పెట్టేసింది వినీల. కాళ్ళు నేల మీదే ఉన్నా మనసు ఆకాశంలో గంతులు వేస్తోంది. దీనికి ప్రేరణ ఆనాటి ఆ వృద్ధు, ఆయన దుఃఖమే. దానితోనే ప్రారంభించాలి. ఇక అక్కడి నుంచి అవే ఆలోచనలు. అమ్మా అమ్మా అంటూ బయటికి పరిగెత్తింది. పెరట్లో చెట్లకు నీళ్లు పోస్తూ తల్లిని గిరగిరా తిప్పేసింది ఆనందంతో. ఏమిటే ఇంత సంతోషపడిపోతున్నావు? నాన్నని కూడా పిలువు, ఇద్దరికీ కలిసి చెప్తా. ఆయన సమాజసేవలో నగ్నమై ఉన్నారు. ఓ, పిల్లలకి నీతి కథలు చెప్తున్నారా అరుగు మీద? దాదా మనము వెళ్దాం అక్కడికి. ముందా బకీట్ అక్కడ పడై అంటూ హడావిడి చేసి మరీ లాక్కెళ్ళి. విషయం విన్న ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తాము సహకరిస్తామని మాట ఇచ్చారు. అలా తల్లిదండ్రులిద్దరూ తన తలపైన చేతులుంచి ఆశీర్వదిస్తుంటే, పిల్లలంతా తన చుట్టూ చేరి హర్షధ్వానాలు చేస్తుంటే తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది సంస్కార. ఎక్కడా రాజీ పడకుండా అందరూ ఒక్కరై కృషి చేసి కనువిప్పును తయారు చేశారు. ఈరోజు రవీంద్ర భారతిలో ప్రీమియర్ షో వేయటానికి నిర్ణయమైంది. అక్కడికి చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తారు. వారికి నచ్చితే అదే విషయాన్ని సినిమా కూడా తీయవచ్చు. అంత ఆశ తమకు లేకున్నా విజయం సాధిస్తే చాలని అనుకున్నారు అంతా. ఇలాంటి సహాయాన్ని ప్రభుత్వ రంగా అందిస్తున్న నిమ్మ బాలకృష్ణ గారినే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసినా ఆ సమయం రానే వచ్చింది. ఎక్కువ మేకప్ లేకుండా సహజమైన వాతావరణంలో అతి సహజంగా తీయటం, బలమైన డైలాగులు, కథనం అద్భుతంగా ఉండటంతో అది అందరి మనసులకి చొచ్చుకొని పోయి కదిలించింది. సహజంగా ఆలోచించుకొని చెప్తాం అనే ప్రొడ్యూసర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు సినిమాగా తీస్తే పెట్టుబడి పెడమని. ఇక అక్కడ వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సినిమాగా జనాల మెదళ్లను సులభంగా కదిలించవచ్చు, తమ ప్రతిభతో మరింత పదును పెట్టవచ్చు. షార్ట్ ఫిల్మే ఇంత విజయం తెచ్చిపెడితే ఇక సినిమా తప్పక తాము అనుకున్నది సాధించగలం అనుకున్న క్షణమే అమ్మా నాన్నల పాదాల చెంత వాలిపోయింది. వారి ఆశీర్వచనాల కోసం సంస్కార, దానికి రవీంద్ర భారతి ప్రవేశమెట్లే వేదిక అయ్యాయి. సినిమా రిలీజ్ మది అరవింద్ ముందుకు రావటంతో అన్ని థియేటర్లలో కనువిప్పుకి స్థానం లభించింది. అన్నిటికన్నా ప్రేక్షకుల్లో ఓ అద్భుతాన్ని చూస్తున్నామన్న అనుభూతి మిగల్చటం, వారందరి శ్రమకు తగ్గ ఫలితం కనిపించటంతో ఆనంద బాష్పాల అనుభూతిని మిగిల్చింది. మంచి వైపే మన అడుగులు అనే ప్రబోధాన్నిచ్చింది. ఓ సినిమా కొందరిలోనైనా మార్పు తెస్తుందని ప్రయత్నిస్తారు, కానీ ఈ కనువిప్పు ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకొస్తుందని అందరూ చెప్తుంటే ఇక అంతగా కావాల్సింది ఏముంటుంది? కొసమర్పు ఏమిటంటే ఈ సినిమాని శిల్పారామం ముందు వృద్ధునికే అంకితం చేయటం. సర్వేజన సుఖభవంతు.
1: మీరింతవరకు కనువిప్పు దిశగా ఎలమర్తి అనురాధ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శశికళా స్వామి గారి లలిత గీతం

కార్యక్రమంలో మొదటి శ్రోత లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూప, పెద్దిపోయిన సుధాకర్, లలిత ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు జీవన జ్యోతి. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మేఘ సందేశం. ఈ చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు.

ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రూ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు మేఘ సందేశం ఈ చిత్రం నుంచి ఈ పాట

నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మరో చరిత్ర. ఈ చిత్రం నుండి కమల్ హాసన్, పి సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం అందించారు ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

శృతిలయలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు శృతిలయలు చిత్రం నుంచి ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత సంగారెడ్డి జిల్లా హాతినోర మండల్ చిద్దుల నాగర నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి లిఖిత, మహిరామ్, మహదేవ్, ఆదిత్య, వేదిత్, అరుణ, రాంబాబు, వంశిక, వాసుదేవ్, అపురూప ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా

జానకిరాముడు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి,

చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తిక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట జానకి రాముడు. ఈ చిత్రం నుంచి ఈ పాట.

తొలిముద్దు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, అమ్మ వెంకటనరసమ్మ వీరందరి కోరిక మేరకు తొలిముద్దు చిత్రం నుంచి ఈ పాట.

కిన్నెల లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనుసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తీక్, సిద్ధార్థ్, విజయలక్ష్మి, లక్ష్మణ్, హర్షవర్ధన్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మనసంతా నువ్వే. ఈ చిత్రం నుండి ఆర్పి పాట్నాయక్ ఉషా పాడిన పాట

జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధపాసి, రోహిత్, రోషిణి, రోహిత్ వల్లి, ఉమా, పార్వతీబాయి, ఛోటాపురన్ పాసి, ఎండి షాకీర్, షెహనాజీ, రాంఫాల్ పాసి, వెంకటేశ్వరరావు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఈ పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగమ్మ, జూపల్లి పుల్లారావు, నాగమణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు బావా బావమరది. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన యునైటెడ్ ప్రొడ్యూసర్స్ వారి గంగోత్రి సినిమాలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి చరణ్, ఎంఎం కీరవాణి, మనో, స్మిత, సుజాత, శ్రీవర్ధిని, మాలవిక, కౌశల్య, ఐశ్వర్య, కల్పన, గంగ. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, చంద్రబోస్. సంగీతం ఎంఎం కీరవాణి. వినండి ఏకచిత్రగానం శీర్షికన యునైటెడ్.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన యునైటెడ్ ప్రొడ్యూసర్స్ వారి గంగోత్రి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి చంద్రబోస్, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి, ఈ పాటలను ఆలపించారు ఎస్పి చరణ్, ఎంఎం కీరవాణి, మనో, స్మిత, సుజాత, శ్రీవర్ధిని, మాళవిక, కౌసల్య, ఐశ్వర్య, కల్పన. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

కృష్ణస్వామి భాగ్యరాజ్ ఒక ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. ఆయన కొన్ని తెలుగు, హిందీ సినిమాలకు, ఇంకా సీరియళ్లకు కూడా రచన, దర్శకత్వాన్ని అందించారు. ముందన్నై ముడిచ్చు అనే సినిమాకు తమిళ ప్రభుత్వం తరపున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. భాగ్య అనే వారపత్రిక కూడా సంపాదకుడుగా ఉన్నారు. అంతేకాకుండా ఈయన కొన్ని నవలలను కూడా వ్రాశారు. సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి ఇంటిల్లపాది చూడదగ్గ కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో భాగ్యరాజ్ది అందవేసిన చెయ్యి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేతో కట్టిపడేయడం ఆయన శైలి. అందుకే ఆయనను అభిమానులు ఎంతో అభిమానంగా, ప్రేమగా స్క్రీన్ ప్లే కింగ్ అని పిలుచుకుంటారు.

భాగ్యరాజ తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని వెళ్ళన్ కోయిల్ అనే ఊరిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణస్వామి, అమరావతి అమ్మ. ఆయన మొదటి భార్య ప్రవీణను 1981లో వివాహం చేసుకున్నారు. ఆమె కొద్ది కాలంలోనే అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత 1983లో పూర్ణిమ జయరామ్తో పెళ్లి జరిగింది. ఆమె డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ అనే సినిమాలో ఆయనకు సహనటిగా పనిచేశారు. వీరిద్దరూ నటీమణులే. వీరికి శరణ్య భాగ్యరాజ్, శాంతన్ భాగ్యరాజ్ అనే కూతురు, కుమారుడు ఉన్నారు. భారతీరాజ దర్శకులు జి రామకృష్ణన్ భారతీరాజాల వద్ద సహాయకుడిగా తన వృత్తిని ప్రారంభించిన భాగ్యరాజ్ తన స్క్రిప్ట్ రైటింగ్ ప్రతిభతో గుర్తింపు పొందారు. ఆయన మొదట 16 వయదనిలే వంటి చిత్రాలలో 3 నిమిషాల కంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేని చిన్న సహాయక పాత్రలు పోషిస్తూ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించారు. తర్వాత సిగప్పు రోజాక్కల్ చిత్రంలో కూడా అదే విధంగా కనిపించారు. ఆయన భారతీరాజా వద్ద 2 చిత్రాలకు 16 వదినిలే మరియు కిళక్కే పోగుమ్ రైల్

చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేశారు. ఆయన ప్రారంభ పనులలో భారతీరాజా చిత్రాలైన కిళక్కే పొగుం రైల్ మరియు టిక్ టిక్ టిక్ టిక్ అనే సినిమాలకు స్క్రిప్ట్ రాయడం, సిగప్పు రోజాల్ రోజాక్కల్ చిత్రానికి సంభాషణలు కూడా రాశారు. 1979లో సువరిల్లిద చిత్రంగల్ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేశారు. భారతీరాజా దర్శకత్వం వహించిన పుదియా వార్పుగల్ చిత్రంలో కథానాయకుడుగా కూడా పరిచయమయ్యారు. ఆయన పుదియా వార్పుగల్ చిత్రానికి గాను ఉత్తమ సంభాషణల రచయితగా తమిళ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆయన కన్ని పరివత్తిలే చిత్రానికి సంభాషణలు స్క్రీన్ ప్లేతో రాయడంతో పాటు ఆ చిత్రంలో కూడా నటించారు.

ఆయన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ప్రధానంగా తమిళ భాషలో విలక్షణమైన చిత్రాలను నిర్మించడం ప్రారంభించారు. భాగ్యరాజ్ తనే స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహించిన చిత్రాలలో తరచుగా ప్రధాన పాత్రలలో నటించారు. తద్వారా నటుడు, దర్శకుడు అనే శైలిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన చలనచిత్ర నిర్మాణ శైలి సాపేక్షకంగా విస్తృతమైన, చమత్కారమైన, ద్వంద్వార్థాలతో కూడిన స్క్రిప్ట్, సామాజిక నేపథ్యాల ఫ్రేమ్వర్క్కు ప్రసిద్ధి చెందింది. ఆయన ఆన్స్క్రీన్ పాత్రలలో సాధారణంగా వారి వ్యంగ్య హాస్య చతురత కనిపిస్తుంది. భాగ్యరాజ్ దర్శకత్వం వహించి వాణిజ్యపరంగా విజయం సాధించిన తమిళ చిత్రం ముంధానై ముడిచ్చు ద్వారా నటి ఊర్వశిని పరిచయం చేశారు. ఊర్వశి సోదరి కల్పన 1980వ సంవత్సరంలో నాటి చిన్నవీడు చిత్రంలో అరంగేట్రం చేశారు. ఆయన ముంధానై ముడిచ్చు చిత్రానికి గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు తమిళంలో అందుకున్నారు. రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో హిందీ మాస్టర్జీగా రీమేక్ చేయబడిన ముంధానై ముడిచ్చు స్క్రిప్ట్ రాసినప్పుడు ఆయన జాతీయంగా ప్రసిద్ధి చెందారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

భాగ్యరాజ్ తను దర్శకత్వం వహించని రాయని చిత్రాలలో చాలా అరుదుగా నటించారు. ఇందుకు మినహాయింపులు అన్బుల్లా రజనీకాంత్ మరియు నాంద్ సిగప్పు మణిధన్. ఆయన 1985లో భారతీరాజా, 1984 నాటి దర్శకత్వ ప్రయత్నం, ఒరుకైదిన్ డైరీ యొక్క హిందీ రీమేక్ను రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత ఖన్నా డేట్ల సమస్యల కారణంగా వైదొలగవలసి రావడంతో భాగ్యరాజ్ హిందీ రీమేక్ ఆఖ్రీ రాస్తాలో అమితాబ్ బచ్చన్ను తీసుకున్నారు. భాగ్యరాజ్ రాజ్కుమార్ మరియు బి సరోజాదేవి నటించిన పాత క్లాసిక్ కన్నడ చిత్రం మల్లమ్మన పావడన్ 1987లో ఎంగచిన్న రాస అనే కొత్త తమిళ చిత్రంగా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1988వ సంవత్సరంలో ఆయన ఇదునమ్మ ఆలు చిత్రానికి స్క్రిప్ట్ రాసి దానిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒక తీవ్రమైన సమస్యపై సినిమా తీయాలనుకున్నందున దానికి స్వయంగా దర్శకత్వం వహించకూడదని అనుకున్నారు. ఆ చిత్రమే ఆరారో ఆరారిరో. ఆయన 1990వ సంవత్సరంలో బాలకుమార్ దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆలు చిత్రానికి ఉత్తమ చిత్ర అవార్డును అందుకున్నారు. కాగా మరో చిత్రం ఆరారో ఆరారిరో విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

1991 నుండి ఆయన కథానాయకుడిగా మరిన్ని నటనా ప్రతిపాదనలను అంగీకరించడం క్రమంగా ప్రారంభించారు. ఇక్కడ తన చిత్రాలకు తానే రాయడం, దర్శకత్వం వహించడం, నటించడం కంటే దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్ ముగ్గురు వేర్వేరు వ్యక్తులుగా ఉండేవారు. రుద్ర, అమ్మవాంతాచు, జ్ఞానపళం, స్వయంవరం వంటివి ఆయన కేవలం నటుడిగా మాత్రమే పాలుపంచుకున్న విజయవంతమైన చిత్రాలు. ఆయన భాగ్య అనే వారపత్రికను కూడా ప్రారంభించారు. ఆ పత్రికకు ఆయనే ఎడిటర్. 1991 నుండి ఆయన రాసి విజయవంతమైన దర్శకత్వ ప్రయత్నాలలో పావున్ను, పావునుదాన్, సుందరకాండం, రాసుకుట్టి విశేషంగా ఉన్నాయి. ఆయన తన కుమారుడు శాంతన్ను 1998లో వైట్య మడిచ్చు కట్టు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నారు. ఈ చిత్రం తండ్రి కొడుకుల సంబంధాన్ని డీల్ చేసింది. ఇది విమర్శనాత్మకంగా, ఆర్థికంగా నిరాశపరిచింది. దీంతో వరువుర్లా, వరు రాజకుమారి, జ్ఞానపళం, మిస్టర్ బేచారా సినిమాలతో సహా వరుస ప్లాపుల పరంపరకు ముగింపు పడింది. ఆయన రాసిన విజయవంతమైన తమిళ చిత్రాలకు 1990వ సంవత్సరంలో హిందీ రీమేక్ల కోసం డిమాండ్ కొనసాగింది. హిందీలో భారీ హిట్లుగా నిలిచాయి. రాసుకుట్టి చిత్రం రాజాబాబుగా, సుందరకాండ చిత్రం అందాజ్గా, అవసర పోలీస్ 100 చిత్రం గోపీకిషన్గా రీమేక్ చేయబడి విజయవంతమయ్యాయి. ఆయన పాండ్యరాజన్ నటించిన తమిళ చిత్రం తైకులమే తైకులమే కూడా చిత్రానికి కూడా స్క్రిప్ట్ రాశారు. ఇది హిందీలో రీమేక్ అయిన ఘర్వాలీ బహర్వాలీ చిత్రం.

భారీ విమర్శనాత్మక మరియు వాణిజ్యపరమైన పరాజయమైన బైటియా మడిచ్చు కట్టు విడుదల తర్వాత ఆయన తమిళ చిత్రాలలో కథానాయకుడిగా నటించడం నుండి విరామం తీసుకున్నారు. బదులుగా ఆయన నీమ్గా నినైచ్చా సాధిక్కలాంగా మరియు ఇదువరు కథయిన్ కథై వంటి టీవీ షోలకు దర్శకత్వం వహించారు. అదే సమయంలో జయా టీవీలో అపపడిపోడులో కనిపించారు. డీడీ ఛానల్లో ఆయన టెలిసీరియల్ రూల్స్ రంగాచారి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది 390 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఆయన విజయ్కాంత్ నటించిన 2003 నాటి చిత్రం చొక్కా తంగంకు కథ అందించి దర్శకత్వం వహించారు. 2006లో తను రాసి దర్శకత్వం వహించిన పారిజాతం చిత్రంతో తన కుమార్తె శరణ్య భాగ్యరాజును పరిచయం చేశారు. ఆయన 2007లో సంథింగ్ సంథింగ్, ఉనుక్కుం ఎనుక్కుం వంటి 2 చిత్రాలలో సహాయక పాత్రలలో, ఇంకా కాసు ఇరుక్కుం చిత్రంలో కథానాయకుడిగా తిరిగి నటనలోకి వచ్చారు. 2010వ సంవత్సరంలో ఆయన తన వయోజన కుమారుడు శాంతన్ భాగ్యరాజును రొమాంటిక్ చిత్రం సిద్ధు ప్లస్ 2 చిత్రానికి దర్శకత్వం వహించారు.

2010వ సంవత్సరం చివరిలో ఆయన అప్పావి మరియు వాఘై సూడ్వా వంటి చిత్రాలలో సహాయక పాత్రలలో నటించారు. భాగ్యరాజ్ మిస్టర్ మరువకన్ చిత్రంలో సహాయ నటుడిగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. భాగ్యరాజ్ జూనియర్ సూపర్ స్టార్ 2016వ సంవత్సరంలో, ఇంకా 2017వ సంవత్సరం జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 2లో షోలకు ప్రధాన జడ్జిగా వ్యవహరించారు. ఆయన వాంగ సినిమా వై పత్తి పెసలాం, నీంగా నినైచ్చా సాధిక్ కలాం, ఇంకా కేల్వి బదిల్ 5 భాగాలలోనూ ఊంగల్ భాగ్యరాజ్ వంటి పుస్తకాలు రాశారు. భాగ్యరాజ్ వాణిజ్యపరంగా హిట్లుగా నిలిచినటువంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలైన కణితన్, తుప్పురివాలన్ చిత్రాలలో కనిపించారు. 2020లో ఆయన కోర్టు రూమ్ డ్రామా చిత్రం, పొన్మగళ్ వందాళ్ చిత్రంతో నటించారు. భాగ్యరాజ్ అడల్ట్ కామెడీ చిత్రం మురుంగక్కాయ్ చిప్స్లో శాంతన్తో కలిసి తాతగాడ్ నటించారు. 2022వ సంవత్సరంలో ఆయన సూపర్ సీనియర్ హీరోస్లలో కూడా నటించారు.

తెలియక తప్పులే ఒప్పుగా గతమునే మరచిపో. పొద్దంతా పో నీకు ఆలస్యం కా నీకు కోపంతో ఎట్టించకు తలుపు తీయి రుక్కు.

తప్పులే ఒప్పుగా గతమునే మరచిపో పొద్దంతపో నీకు ఆలస్యం కా నీకు కోపంతో ఎట్టించకు తలుపు తీ ఇరుక్కు.

0: శిక్షలే కోటి కోటి దండాలే కోరినట్టు చేస్తాలే లోపలికి రానీయవే తలుపు తీయరుక్కు ఈనాడు వచ్చ చిక్కు పదుగురు నవ్వేరు భార్య భర్తలు గొడవలు పడరాదే అది అలకలు చాలును మన విషయాలు బయటకు పోరాదే తలుపు తీయరుక్కు
1: తెలుగులో భాగ్యరాజ్ నటించిన సినిమాలు చిలిపి పెళ్ళం 1990 సంవత్సరంలోను 2012 సంవత్సరంలో మేం వయసుకు వచ్చాం చిత్రంలోను మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు చిత్రం 2004 సంవత్సరంలోను 2017 సంవత్సరంలో డిడెక్టివ్ చిత్రంలోను అల్లంత దూరాన అనే చిత్రంలో 2023లోను 35 చిన్న కథ కాదు 2024 సంవత్సరంలోను ఈ చిత్రాలలో నటించారు. 73 కృష్ణస్వామి భాగ్యరాజ్ 2026 జూన్ 27 శనివారం నాడు గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఆయనకు భార్య పూర్ణిమ, కుమారుడు కుమార్తె శాంతన్ భాగ్యరాజ్, శరణ్య ఉన్నారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట చిత్రం అభినందన.

Ju ju ju ju. మీరు వింటున్న పాట అల్లరి అల్లుడు చిత్రంలోనిది.

0: বাবই বাবই বাবই বাবই।
1: మీరు వింటున్న పాట దొంగలుడు చిత్రంలోనిది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 10th క్లాస్ చిత్రం కోసం దీపు కులశేఖర్ పాడిన పాట

0: ये था जिसमें विशिष्ट सेवा पुरस्कार आज सशस्त्र सेनाओं के विशिष्ट अधिकारियों को प्रदान किए गए। राष्ट्रपति जी अब गणतंत्र मंडप से सबका अभिवादन करते हुए धीरे धीरे बाहर जाती, उनके ठीक पीछे उपराष्ट्रपति जी और उनके ठीक पीछे अन्य अधिकारी। और ये बता दें कि आज 105 अधिकारियों को ये विशिष्ट अलंकरण यहाँ पर प्रदान किए गए, जिसका आंखों देखा हाल आप आकाशवाणी के जरिए सुन रहे थे।
1: As the solemn ceremony draws to a close,
2: మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్లో భారతీయ జనతా పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ చారిత్రాత్మక నగర అభివృద్ధికి తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొద్దిమంది మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక సామాజిక దోపిడీ ద్వారా తెలంగాణను నాశనం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జమాలపురం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని 28 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించిందని తెలుపుతూ, 22,500 కోట్ల రూపాయలు విలువైన 4.5 లక్షల ఇందిరం ఇళ్లను మంజూరు చేయడం, ఆలయ అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
3: రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకుని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.
2: ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్నత అధికారులతో భూసేకరణ పునరావాసంపై సమీక్ష జరిపిన మంత్రి, అభివృద్ధిని మానవత్వంతో సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు పేదలకు హాని కలిగించకుండా కాలుష్యాన్ని

కట్టడం, వరదలను నియంత్రించడం, ఆర్థిక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణలు సర్వసాధారణమే అయినప్పటికీ గత ప్రభుత్వాలు, ఎన్నికల సంఘాలు అర్హులైన ఓటర్లను ఎన్నడూ తమ హక్కులను కోల్పోకుండా చూసుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా ప్రస్తావించారు. సవరణల ముసుగులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను ఎంపికగా తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్లోని 61,000 ఓట్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లు ప్రస్తుతం ధృవీకరించలేదని పేర్కొంటూ బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను కోరారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, పటిష్టమైన రహదారి మౌలిక సదుపాయాలు గ్రామీణ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక ఉపాధిని సృష్టించే పరిశ్రమలను ఆకర్షిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్గా, 2047 నాటికి $3 ట్రిలియన్గా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ప్రకటించారు. పరిపాలనలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలతో సహా క్షేత్రస్థాయి పరిశ్రమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చేర్చడం ద్వారా స్థూల జాతీయ ఉత్పత్తికి రాష్ట్ర వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. విధానాల కొనసాగింపులో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ రియల్ టైం ట్రాకింగ్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 మార్పిడి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలో వీబీజీ రామ్జీ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఈ చట్టంపై తెలంగాణకు ఉన్న నిర్దిష్ట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుగును జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న వారితో కొద్దిసేపు కలిసిన గౌడ్ క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యమైన జీవనం అనే ఒలింపిక్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మేర్ లామీ, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో పర్యాటక సంస్కృతి వారసత్వ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి సచివాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఫ్రాన్స్లో తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ సహకారాన్ని మంత్రి వారిని కోరడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని మరింత బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి బృందాన్ని ప్రతిపాదించారు. వర్షాల కారణంగా మదిరిలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్కులో ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ ప్రకటించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత ఎఫ్టీజీ తన 4వ గ్లోబల్ హబ్గా విస్తరిస్తున్న కారణంగా అత్యంత ఖచ్చితమైన ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్లో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజెప్తోంది. కార్పొరేట్ యాజమాన్యంలోని అవినీతిని అరికట్టడానికి ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం బయట ఏఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్లో ఇటీవల చేసుకున్న ఘటనలపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పైడి రాగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్లో హిందువుల ఐక్యతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గానికి తను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకు
ఎస్ఐఆర్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని దరఖాస్తులను

భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం ములకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చిన మేనిఫెస్టో అమిష విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లుగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిలో శ్రీధరబాబు ఈరోజు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: तारीख से शुरू हो जाएगी और 29 जुलाई तक फॉर्म वापसी की भी डेट है। और इसके लिए जो हमारे 13,033 बूथ्स है वो सभी पे बीएलओज अपॉइंटेड है, तो सभी बीएलओज को उनके इनुमरेशन फॉर्म हमने दे दिए हैं जो कि कल सुबह से अपनी कार्रवाई शुरू कर देंगे। इसके साथ साथ ऑनलाइन फॉर्म भरने की भी सुविधा दी गई है।
1: भारत ऋतु विज्ञान विभागेन स्वस्तनं यावत् उपहिमालयीय पश्चिम बंग क्षेत्रे सिक्किम प्रदेशे च प्रचंडतः अतिप्रचंड तरायाः वर्षायाः पूर्वानुमानं कृतमस्ति। बुधवासरं यावत् अरुणाचल प्रदेशे, असम राज्ये, मेघालये, केरलम राज्ये, माहे प्रदेशे च प्रचंड वृष्टिः भविष्यतीत्यपि ऋतु विभागेन पूर्वानुमानं कृतम्। फीफा विश्वचषक क्रीडायाः नॉकआउट इति चरणे संयुक्त राज्य अमेरिका देशस्य लॉस एंजलिस नगरे प्रथमायाः नॉकआउट इति स्पर्धायां कनाडा देशः दक्षिण अफ्रीका देशं 1-0 पराजयत्। बैडमिंटन क्रीडायां भारतीयः क्रीडकः किदंबी श्रीकान्तः यूएस ओपन क्रीडायां पुरुष एकल स्पर्धायां रजत पदकं विजितवान्। इति वार्ताः।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. 6:45 సామూహిక గీతం తెలుగులో. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు. అనంతరం జానపద గేయాలు మరియు గొర్రెల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 పౌరాణిక నాటకం కార్యక్రమంలో ఉషా పరిణయం, చిందు యక్షగానం వింటారు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు. అనంతరం 6:30 సుభాషితం సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో చేప పిల్లల ఎంపికలో మెలకువల గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 7:15 నాటిక కార్యక్రమంలో అందరి కోసం నాటిక వింటారు. 7:45 సార్ ఎన్యూమరేషన్ వివరాల గురించి తెలుసుకుంటారు. అనంతరం 8:00 మార్నింగ్ న్యూస్ హిందీలో వార్తలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అనంతరం 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో జాతీయస్థాయి వార్తలు. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ విలియత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఇక 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దుపహార సమాచార్. 2:30 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. అనంతరం 3:30 ఏకచిత్రగానం. 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం. 5:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో బీటెక్ కోర్సులు, కాలేజీ ఇలా ఎంపిక ప్రక్రియ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులో ఆదర్శ రైతు నర్సిరెడ్డి గారి అనుభవాల గురించి తెలుసుకుంటారు. అనంతరం చేపల చెరువు నిర్వహణలో ప్రధానమంత్రి, ఉపాధి కల్పనలో పిఎం ఈజీపీ లబ్ధిదారు కె భద్రయ్య గారి అనుభవాలు తెలుసుకుంటారు. ఇక కోడిపిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 హరికథ వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆహ్వానం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సామూహిక గీతం వింటారు తెలుగులో. నీది కాక

మీరింతవరకు తెలుగు సామూహిక గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు వింటారు.

சினைகீதம் வினாரும். ஆகாஷவாணி ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రసనాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింకు మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియే దున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాషు ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకుని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. గనుక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ల మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ల మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రమును సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి

0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్లరకం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకుని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా నుండి.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకుగాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ

0: పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రహ్మణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావు నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు.

0: పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
3: ఈనాటి కార్యక్రమంలో అధిక దిగుబడికి నాణ్యమైన నేలల గురించి తెలుసుకుంటారు.
4: తెలంగాణలో 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. రాష్ట్రంలో సరాసరి సంవత్సర వర్షపాతం 906 మిల్లీమీటర్లు కాగా, ఇందులో 76% వర్షము నైరుతి ఋతుపవనాల ద్వారానే కురుస్తుంది. తెలంగాణలో ఎర్ర నేలలు 54%, నల్ల నేలలు 23%, ఒండ్రు నేలలు 9%, మిగిలిన నేలలు 7% ఉన్నాయి. ఈ అన్ని నేలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతుంది. అయితే ఇవాళ మనం మెట్ట సాగులో వివిధ నేలల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడులను పొందవచ్చు. మొదటగా మనం ఎర్ర నేలల్లో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, మెలకువల గురించి చర్చించుకుందాం. ఎర్ర నేలలు లోతు తక్కువ మరియు నీటిని నిలువ ఉంచుకునే శక్తి చాలా తక్కువగా కలిగి ఉంటాయి. తక్కువ సమయంలో అధిక వర్షము లేక ఎడతెరిపి లేకుండా తుఫాను వర్షాలు కురిసినప్పుడు నీటిని ఒరవడి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ ఒరవడి ద్వారా సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవడం జరుగుతుంది. వీటిని రక్షించడానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కనుక మెట్ట సాగులో భూ సంరక్షణ చాలా ప్రాధాన్యమైంది. వాలుకు అడ్డంగా దుక్కి దున్నటము, విత్తటము, అంతరకృషి చేయటం వలన నీటి పొరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోనికి ఇంకేటట్లు చేయవచ్చు. పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు తేమ సంరక్షింపబడుతుంది. అలాగే అధిక వర్షపాతం కురిసినప్పుడు మురుగునీరు బయటకు వెళ్ళుటకు వీలవుతుంది. ప్రతి 2.4 నుంచి 3.6 మిల్లీమీటర్ల అంతరంలో దుంపనాగలతో గొడ్డుచాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది నీటిని సంరక్షించడానికి తోడ్పడుతుంది. బెట్ట పరిస్థితులలో 1 లేక 2 సార్లు దంతి సహాయంతో తేలిగ్గా అంతరకృషి చేస్తే దుమ్ము రక్షక కవచంగా ఏర్పడి తేమ సంరక్షింపబడుతుంది. 2% వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 గణపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వేసుకోవాలి. నేల పైపొర గట్టిపడే భూములకు ఎకరాకు 12 టన్నుల ఇసుకను తోలి బాగా కలియదున్నాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఊడలు సులభంగా దిగి కాయలు బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీరు బాగా భూమి లోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది. జొన్న, వేరుశనగ పంటల్లో అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు ఒరవడిని తట్టుకునే పంటలైన ఉలవ, అలసంద వంటిని విత్తితే ఒరవడి అరికట్టడమే కాకుండా అధిక నికరాదాయం పొందవచ్చు. ఇప్పుడు మనం నల్ల నేలల్లో పాటించవలసిన మెలకువల గురించి తెలుసుకుందాం. నల్ల నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అధికంగా ఉంటుంది. వర్షపు నీరు త్వరగా ఇంకనందువలన ఎక్కువ శాతం నీరు మట్టి కొట్టుకుని పోతాయి. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించడానికి భూ సంరక్షణ, దున్నడంలో కొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించాలి. ఎర్ర నేలలకు

కాంటూరు గట్ల మాదిరిగా నల్ల నేలలకు 0.8 గణపు మీటర్ల గ్రేడెడ్ గడ్లు వేసుకోవాలి. ఈ గట్ల పైభాగాన 0.1 నుంచి 0.25% వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరిచి ఈ కాలువలను పెద్ద కాలువలతో కలిపి నేలకోత లేకుండా నీటిని బయటకు పోయేలా చేయాలి. నేలను వెడల్పాటి బోదలు కాలువలుగా తయారు చేసి వెడల్పాటి బోదలపైన విత్తుకోవాలి. కాలువలు మురుగునీటిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరేగడి నేలలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. 3 మీటర్ల వెడల్పుతో 20 సెంటీమీటర్ల ఎత్తు గల వెడల్పాటి బోదలు చేసి విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. బోదల పక్కన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి ఉపయోగపడతాయి. ఇవే కాకుండా ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనం మెట్ట సాగులో ముఖ్యమైన పంటలు, విత్తనము మరియు విత్తే పద్ధతి గురించి తెలుసుకుందాం. మెట్ట సాగులో ముఖ్యంగా జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, కంది, ఉలవలు, అలసందలు, ఆముదము లాంటి పంటలు ముఖ్యమైనవి. అన్ని పంటలతో పోలిస్తే ఒక ఎకరానికి సరిపడే విత్తనం మోతాదు, దాని ఖరీదు వేరుశనగలో ఎక్కువ. అందువలన వేరుశనగకాయల నుండి వచ్చే చిన్న సన్న గింజలను వేరు చేసి ఎక్కువ ఖరీదుతో పెద్ద సైజు విత్తనాన్ని రైతులు కొంటూ ఉండడం వలన విత్తనపు ఖరీదు ఎక్కువ అవుతుంది. కానీ సన్నని విత్తనాలు కూడా విత్తడానికి ఉపయోగించవచ్చు. దీనివలన వేరుశనగలో ఎక్కువ దిగుబడులను పొందవచ్చు మరియు పెద్ద గింజలకి చిన్న గింజలకి తేడా కూడా ఉండదు. మెట్ట సాగులో ఎర్ర నేలల్లో వర్షాధారంగా పండించే పంటలను 50 నుంచి 60 మిల్లీమీటర్లు మరియు నల్లరేగడి భూముల్లో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత నేలలో తగిన తేమ ఉంటే ఈ పంటను విత్తుకోవచ్చు. నేలలో తగిన తేమ ఈ తేలిక నేలల్లో 2 లేక 3 నెలల్లో ఆరిపోతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా వాడుకలో ఉన్న విత్తే గొర్రెలనే కాక తక్కువ కాలంలో ఎక్కువ ఎకరాలను విత్తడానికి వీలుగా ఎద్దులతో లాగే విత్తే పరికరాలను వాడుకోవాలి. ఈ పంటలన్నిటికీ విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. సిఫార్సు చేసిన ఎరువులను నేలలో తేమను అనుసరించి వేసి సమగ్ర కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే మెట్ట భూముల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇప్పుడు మనం వర్షపు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మెట్ట ప్రాంతాల్లో 10 నుంచి 40 రోజుల వరకు పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షము లేక తుఫాను వలన ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన పొలం నుండి నీరు పొంగి ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి కుంటల్లో నిలువ చేసి పంట కాలంలో 10 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా గంటసేపు ఒక తడిస్తే మెట్ట ప్రాంతాల్లో 20 నుంచి 30% దిగుబడి పెరుగుతుంది. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి గుంతలను 350 నుంచి 500 గణపు మీటర్ల పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. నీటి గుంతలు 10 నుంచి 20 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు తవ్వుకోవాలి. నీటి గుంతల్లో నీరు నిలువ ఉండడానికి 6 భాగాలు మట్టి, 1 భాగం సిమెంటు కలిపి పూతగా కూడా వేసుకోవచ్చు. ఇలా పూత పోయడం వలన నీటి గుంతల్లో నీరు 2 నెలల వరకు నిలువ ఉంటుంది. నీటి గుంతలో నిల్వ చేసిన నీటిని వినియోగించి 1 తడి వర్షాధార పంటలకు ఇవ్వాలి. అయితే సూక్ష్మ సేద్య పద్ధతులైన స్ప్రింక్లర్ లేదా బిందు సేద్యంలను వినియోగిస్తే తక్కువ నీటిని ఎక్కువ పంట విస్తీర్ణంకి ఇవ్వవచ్చు. అలాగే నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. సున్నిత దశలలో తడిని ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని పొందడానికి వీలుంటుంది. వేసవిలో పడిన వర్షపు నీరు నీటి గుంతల్లో నిల్వ ఉంటే వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ నీటిని వినియోగించి బిందెల ద్వారా పత్తి పంటను జూన్లో విత్తుకుంటే 20 రోజులు బెట్టకు గురైన పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ఆ తర్వాత వర్షాలు అదనుగా పడితే మేలైన దిగుబడులను పత్తిలో కూడా పొందవచ్చు. ప్రత్యామ్నాయ భూ వినియోగం గురించి ప్రస్తుతం మనం చర్చించుకుందాం. మెట్ట పొలాలకు అనువైన పండ్ల తోటలు, వాటి గురించి కూడా చర్చించుకుందాం. మెట్ట భూములందు పండ్ల తోటలను ప్రోత్సహించి బీడు భూములను, క్షార భూములను, కొండ ప్రాంతాలను సాగులోనికి తీసుకురావచ్చు. రేగు, సీతాఫలం, ఉసిరి, మామిడి, సపోటా తక్కువ నీటితోనే ఫలసాయాన్ని ఇవ్వగలవు. కావున వీటిని మెట్ట పంటలుగా పెంచవచ్చు. సాగునీరు అందివ్వగల పరిస్థితుల్లో సపోటా, మామిడి మరియు దానిమ్మను బీడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. ఈ తోటల్లో 3 సంవత్సరాల వరకు అంతర పంటలను పెంచి అధిక ఆదాయం కూడా పొందవచ్చు. ఇవే కాకుండా

0: వ్యవసాయం కూడా మెట్ట సాగుల్లో చాలా ముఖ్యమైనది. వర్షాధారంగా ఒకే పంట సాగు చేసే రైతులకు 4 నెలల వరకు మాత్రమే ఉపాధి ఉంటుంది. రైతులు పంటలతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకము, మేకల పెంపకము, గొర్రెల పెంపకము, పుట్టగొడుగుల పెంపకము, తేనెటీగల పెంపకం వంటి వాటిపై కూడా దృష్టి సాధించినట్లయితే అదనపు నికర ఆదాయాన్ని పొందవచ్చు. 1 హెక్టార్ విస్తీర్ణంలో వేరుశెనగ పండించే రైతు దానితోపాటు 10 గొర్రెపిల్లలను 4 నెలల పాటు పెంచుకోవడంతో అదనపు నికర ఆదాయాన్ని పొందడానికి వీలవుతుంది. పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ల పెంపకం ద్వారా లభించే ఎరువును పంట పొలాలకు వాడుకోవచ్చు. దీని ద్వారా నేలల్లో సేంద్రీయ కార్బన్ శాతం పెరుగుతుంది. సేంద్రీయ కార్బనము ఎక్కువగా ఉన్న నేలల్లో నేల భౌతిక లక్షణాలు మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుల్లవారి వేళ్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగునీటి పారుదల సౌకర్యం మెరుగవుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగడానికి ఈ సేంద్రీయ కార్బనం ఎంతో దోహదపడుతుంది. బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తిని కూడా పెంచుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రీయ కార్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువగా ఉంది. సేంద్రీయ కార్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి పశువుల ఎరువు, పచ్చి రొట్టె ఎరువు, పచ్చి ఆకు ఎరువు, కోళ్ల పెంట, గొర్రెల ఎరువు, గొర్రెలను మందకట్టుట, వర్మీ కంపోస్ట్ వంటి ఎరువులను విస్తృతంగా ఉపయోగించాలి. సేంద్రీయ వ్యవసాయం వల్ల దీర్ఘకాలిక సుస్థిరతను సాధించవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మెట్ట సాగులో కూడా రైతు సోదరులు అధిక దిగుబడులను పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు అధిక దిగుబడికి నాణ్యమైన నేలల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయాలు వినండి.

0: జానపద గేయాలు విన్నారు. వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాత గొర్రెల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు.
1: గొర్రెలలో గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్లూటంగ్ అనగా నీలినాలుక వ్యాధి వైరస్ వల్ల సోకుతాయి. చిటుకు రోగం సోకిన గొర్రెలు అధిక సంఖ్యలో మరణిస్తాయి. అదేవిధంగా బ్లూటంగ్ కాలిపుండు వల్ల మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ గొర్రెలలో ఎదుగుదల మందగించి బాగా ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి గొర్రెల కాపర్లు ఈ వ్యాధుల గురించి సరైన అవగాహన కలిగి ఉండి అవసరమైన నివారణ చర్యలు సరైన టైంలో తీసుకోవటం ఎంతైనా అవసరం. సాధారణంగా బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి చిటుకు రోగము. ఈ చిటుకు రోగం ముఖ్యంగా తొలకరి వర్షాల్లో వస్తుంది. ఈ తొలకరి వర్షాలకు చిగురించిన గడ్డి తినటం వలన దానితో పాటుగా ఈ వ్యాధికారక బ్యాక్టీరియా గొర్రెల శరీరంలో ప్రవేశించి విషపూరితమైన పదార్థాలను విడుదల చేయటం వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా సంవత్సరం లోపు వయసు ఉండి బలిష్టంగా ఉన్న జీవాల్లో ఎక్కువగా కలుగుతుంది. పళ్ళు కొరకటము, శరీరం బిగుసుకొని పోవటం వలన క్షణాలలో ఈ గొర్రెలు చనిపోతుంటాయి. అలా చనిపోయిన గొర్రెలలో జ్వరము 105 నుంచి 106 డిగ్రీల ఉంటాయి. ఇలాంటి లక్షణాలతో చనిపోయినప్పుడు సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి సరైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. వాడిపోయిన లేతగడ్డిని మేపకుండా ఉండటం చర్యలు తీసుకోవాలి. తర్వాత వ్యాధి సోకిన గొర్రెలకు టెట్రాసైక్లిన్ గాని లేదా క్లోరోటెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ మందులు గొర్రెకు 10 గ్రాముల చొప్పున తాగించిన గొర్రెలు కోలుకుంటాయి. తర్వాత ఈ వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి కాబట్టి సరైన సమయంలో పశు వైద్యుని సలహా మేరకు టీకాలు చేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనము అరికట్టవచ్చు. ముఖ్యంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి బ్లూటంగ్, దీన్నే సొల్లు రోగం అని ఉంటారు. ఎందుకంటే అన్ని వ్యాధులకి దాదాపుగా టీకాలు ఉన్నాయి కానీ ఈ బ్లూటంగ్ వచ్చిన వాటికి టీకాలు లేవు. కాబట్టి రైతులు ముందు జాగ్రత్త చర్య తీసుకోవటం ఎంతైనా అవసరం. ఈ బ్లూటంగ్ ముఖ్యంగా వైరస్ వలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు అధికంగా సొల్లు కారటం వలన ఈ వ్యాధికి సొల్లు రోగం అని అంటారు. ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే అటువంటి వ్యాధి. ఈ వ్యాధి తీవ్రంగా సోకిన గొర్రెల్లో నాలుక నీలిరంగుగా మారుతుంది. అందువలన ఈ వ్యాధిని నీలి నాలుక వ్యాధి కూడా అంటారు. కాళ్ళకు కూడా సోకుతుంది. గిట్టలు మధ్య ఎర్రబడుతుంది. గొర్రెలు నడవలేక కుంటుతూ నడుస్తాయి. ఒక్కొక్కసారి ఈ చూడు గొర్రెలు కూడా ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుందండి. గొర్రెలు మేత మేయక 5 లేక 6 రోజుల్లో చనిపోతాయి. కాబట్టి ఈ విధమైన లక్షణాలు కనిపించినప్పుడు సమీపంలో ఉన్న పశు వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్స్ అవసరమైన మందులు వాడుకున్నట్లయితే గొర్రె చనిపోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. ఎంతమాత్రము ఇది జూనోటిక్ డిసీజ్ కాదు. ఇది తగిలినప్పుడు కూడా మాంసానికి విక్రయిస్తూ ఉంటారు. అలా తినటం వల్ల కూడా, ఎందుకంటే సాధారణంగా మన భారత

0: ఈ దేశంలో అందరూ బాగా ఉడకబెట్టి తింటారు కాబట్టి ఆ టెంపరేచర్ దగ్గర ఆ వైరస్ కూడా ఉండదు కాబట్టి రైతులు తినవచ్చు. ఆ జబ్బు అనేది గొర్రె నుండి మనిషికి వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండదు. టీకాలు లేవు కాబట్టి వ్యాధి నివారించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. వ్యాధి నివారణకు ముఖ్యంగా ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దోమలను అరికట్టడానికి రోజుకు 2 సార్లు ఈ పాకల్లో వేపాకు పొగ వేయాలి. అంటే ఉదయం సాయంకాలము ఈ వేపాకు పొగ వేసినట్లయితే కొంతవరకు దోమలు రాకుండా మనం అరికట్టవచ్చు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఈ పాకల్లో ఎలక్ట్రిక్ బల్బులు పెట్టినట్లయితే ఈ వెలుతురు వల్ల కూడా దోమల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా గొర్రెల పాకల్లో నీరు మరియు మూత్రం నిల్వ ఉండకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. దోమల యొక్క అభివృద్ధి అరికట్టడానికి మెలతయాన్ వంటి క్రిమి సంహారక మందులను పాకల్లో మరియు పరిసర ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అశ్రద్ధ చేయక వెంటనే సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి. కాలుపుండు వ్యాధి అనే వ్యాధి గొర్రెలకు సంభవిస్తుంది. కాలుపుండు వ్యాధి బ్యాక్టీరియా వలన వస్తుంది. ముఖ్యంగా ఇతర నేలల్లో తిరగటం వలన మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. సూక్ష్మజీవుల వలన కలిగేటువంటి కాలిపుండ్ల కారణంగా గిట్టల మధ్య భాగం ఎర్రబడి గొర్రెలు నడవలేక 3 కాళ్ళపై గెంటుతూ నడుస్తాయి. ఈ గిట్టల మధ్య ఏర్పడిన పుండ్లు చీము వలన దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా గొర్రెల కాపర్లు ఈ వ్యాధిని గాలిపుండు వ్యాధిగా అనుకోవడం జరుగుతుంది. అలా అనుకోవడం వల్ల వాళ్ళు వెంటనే ఈ గాలిపుండు వ్యాధికి టీకాలు వేయించడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు తమ సొంత నిర్ణయాలను తీసుకోకుండా సమీపంలోని పశు వైద్యుని సంప్రదించి అది గాలిపుండు వ్యాధి లేదా కాలిపుండు వ్యాధి అనేది నిర్ధారణ చేయించుకుని తగిన చికిత్స చేయించుకుంటే ఎంతైనా మంచిది. ఈ వ్యాధి నివారణ గాను మనము ముందుగా చేపట్టవలసిన చర్యలు ఏంటంటే మందను చిత్తడినేలలో మరియు నీరు నిలిచే ప్రదేశాల్లో నిలపకుండా ఎత్తైన పొడి ప్రదేశాల్లో నిలపాలి. తర్వాత ముఖ్యంగా ఈ గొర్రె కాపర్లు ఇవి వ్యాధి సోకిన గొర్రెలను మేసిన చోట ఆరోగ్యవంతమైన మందను మేపకూడదు. తర్వాత వ్యాధి సోకిన గొర్రెల గిట్టలను 10% కాపర్ సల్ఫేట్ ద్రావణంలో గాని లేదా జింక్ సల్ఫేట్ ద్రావణంలో గాని లేదా 5% ఫార్మాలిన్ ద్రావణంలో రోజుకు 2 సార్లు శుభ్రపరిచి ఫిరాసిన్ గాని లేదా నీబాసల్ప్ వంటి ఆయింట్మెంట్లు పూయాలి. తర్వాత ఈ తగిలిన గొర్రెకు పశువైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్ వాడుకోవాలి. ఈ విధంగా సరైన నివారణ చర్యలు తీసుకుని సరైన సమయంలో తగిన చికిత్స చేయించుకుంటే ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గొర్రెల్లో వచ్చే వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
2: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
3: నమస్కారం అండి.
2: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
3: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయటానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
2: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
3: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
2: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిసవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
3: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము.

0: మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్ లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకుని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్ గా ఫోకస్ చేశాము. ఫర్దర్ గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాల ముందుకి ఇప్పటికి చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్ మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు.

0: లేదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలి, పోయేస్తా.
4: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి పరువు ప్రతిష్ట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మ, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి.

యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, జూపల్లి, పుల్లారావు, నాగమణి మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరి కోసం పరువు ప్రతిష్ట చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జగదేక వీరుడు అతిలేక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫీడ్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ, చరిత, చాపెల్, చైతు, అక్షయ్, అనూష, కీర్తి, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోహిణి, రోహిత్, ఉమా, పార్వతీబాయ్, చోటాపురాన్ పాసి, ఎండి షాకీర్, సహజాది మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాట.

మనసులో మాట చిత్రం కోసం చిత్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాష్ నగర్ నుండి సిరిపురం రాజేష్, అనసూర్య, శ్రావణి, పూర్ణచందర్, ఉమాదేవి, శ్యామ్, శ్రీనివాస్, కుమార్, కార్తిక్, హర్షవర్ధన్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వినబోతున్న ఈ పాట నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఏనుగంటి నాగేశ్వరరావు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, వేదాంశ్, మోహిత్, కార్తిక్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నెహ్రూ బస్తీ, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతి నగర్ కాలనీ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారేబోయిన శ్రీనివాస్, పద్మ, సుధాకర్, లలిత, రామమూర్తి, స్వరూపారాణి, దివ్య, నరేష్, హర్షిత, జ్యోతిక, లింగయ్య, సావిత్రి, సత్తి, శ్రీరామ్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం రాక్షసుడు చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే టిల్లో చిత్రం కోసం రామ్ మిరియాలా పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు లిఖిత, మహిరామ్, మహిదేవ్, ఆదిత్య, వేదాంత్, అరుణ, రాంబాబు, వంశిక, వాసుదేవ్, అపురూప మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి.

చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం నుంచి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వరి, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి

0: తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నరల హరే శ్రోతలు, ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనుమానాస్పదం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, ఉన్నికృష్ణన్ పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి శృతిలయలు చిత్రం కోసం పూర్ణచంద్రరావు పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఈ పాట వాణి జయరాం కేజే యేసుదాస్ పాడిన పాట. మీరింతవరకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి. మేస్త్రి చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట.

0: బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

0: రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు
1: ఊలేరమ్మా.
0: కాదు
1: మరియమ్మ.
0: కాదమ్మా, మీ అమ్మ.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా లీలా పాడిన పాట.

మధురిమా అపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, నేటి భారతం చిత్రం కోసం జానకి పాడిన పాట.

మధురిమ ఆపాత మధుర గీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు. పౌరాణిక నాటకం వింటారు. ఈనాటి పౌరాణిక నాటకం కార్యక్రమంలో

0: అంకితము బాణాసురుడు.
1: బాణాసురుడు
0: సోలాపురి పట్టణము మా పట్టణము.
1: మీ పట్టణము సోనాలగిరి. అయితే మరి నీకేమన్నా పుత్ర సంతానం అయ్యా?
0: పుత్ర సంతానము ఒక కుమార్తె జన్మించాలి.
1: అమ్మాయి పేరు?
0: ఆ అమ్మాయి పేరు ఉషా సుందరి.
1: మరి కళ్యాణం అయింది ఆమెకు?
0: కళ్యాణం అన్న మాట మీ నోటికి రాకూడదు. రాక్షసరుడకి పురుషుని కడగడ నాతో గెలిచిన వాడు ఈ ధరస్థలములో లేడు.
1: అబ్బా మరి పెళ్లి చేయవా అయ్యా?
0: పెళ్లి చేయను. ఇప్పుడు ఒంటి స్తంభం మేడగట్టించి ఆ మేడ పైన నా కుమార్తె నుంచి ఇప్పుడు కైలాసమ్మలకు వెళ్లి శంకరును తీసుకువచ్చి ఆ కోట వాకిట కాడ కావలిగడ నుంచి.
1: అయ్యయ్యో దేవాని దేవుడు కాదా మహారాజా?
0: ఏమి దేవుడైనా పర్వలేదు గాని అతన్ని తీసుకువచ్చి ఉంచుతాను.
1: సరే పర్వలేదు అయ్యా, నీ చిత్తమే.
0: వాళ్ళను
1: సరే సరే.

0: నామరంగా ఉషాసుందరి అంటారు.
1: ఉషాసుందరి
0: అవును.
1: మరి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
0: మేము ఎక్కడికి వెళ్ళేది కానీ ఒక మాట అడిగితే చెప్పదరా.

0: చెప్తున్నావు?
1: చోనాపురంలో అందరూ కుశలముగా ఉన్నారా? మా తండ్రి ఏం పని చేస్తాడు? నిత్య శివ దర్శనం పోయేవాడు. పోయినాడా లేక ఉన్నాడా?
0: ఓయమ్మ అదా.

0: ఏమమ్మా?
1: ఏంటమ్మా నీ జనకుని అదృష్టము, నీ అదృష్టం ఏమో చెప్ప తల్లి.
2: అయ్యో చెప్పవసరం ఏమి కాకుండా.
1: అవునమ్మా,
2: మరి ఏం చేశాడమ్మా మా తండ్రి?
1: ఆ వెండుకుండ ఉండే ఆ బోరశంకర్ తీసుకువచ్చి పారు తీసుకువచ్చి మీ వాకిట కావలుంచాడమ్మా.
2: శివ శివ భగవంతా.

0: ఎంత మాటమ్మా ఇది, ఎంత పరమేశ్వరులు తెచ్చి కోటలు అక్కడ పెట్టాడంటే ఎంత నీచము అమ్మా. చెప్పమ్మా ఇంకేమన్నాడు?
1: ఏంటమ్మా నీలో నీవో ఏమో సదుసు ఉన్నావు, నీకు ఏమనిపిస్తుందమ్మా?
0: అమ్మా కొంచెం నిద్ర వస్తున్నదమ్మా.
1: నిద్ర వస్తుందా?
0: అవును సరే పడుకునేదాను
1: అమ్మా. మరొక మాట.

0: చిత్రలేఖ,
1: ఏంటమ్మా?
0: నిన్న నేను గాఢనిధిలో ఉండగా చక్కని పురుషుడలంగా ఒక యువకుడు నన్ను మోమి తను పంట నొక్కి కవుగట చేసి సరసలాపములు చలిపినట్టేనే భుజయించి చాలా బుద్ధులన్నీ నేర్పి సంగమాక్రీడుకో సలిపినట్టే చేస్తున్నాడమ్మా.
1: ఆ విధమ్మా.
0: కానీ ఆ పురుషుడు నీలమేఘ ఛాయ, చూరని మీసముల వాడు, నిక్కుడు బుధముల వాడు, చక్కని వాడు. ఆ పురుషుడు ఎక్కడున్నాడు నీవేవే చెప్పవే చిత్రలేఖ.
1: అమ్మా, అతడు ఎవరు కాదు.
0: ఎవరు?
1: ఆ శ్రీకృష్ణ పరందముడైనా ఆ యొక్క అనిరుద్ధకు మనవడమ్మా.
0: ఓహో, మరి ఎక్కడున్నాడమ్మా అనిరుద్ధ వేయుడు?
1: అతను అక్కడ
0: వారకబులు.
1: అవునమ్మా, నేను వెళ్ళి తీసుకువస్తాను.
0: సరే వెళ్ళండి అమ్మా, వెళ్ళండి.

0: ఏమనిస్తున్నావు? మన పట్టణంలో యాదవులందరూ కుశల ప్రమోదులై ఉన్నారు కదా.
1: కుశలముగా ఉన్నవాళ్ళు
0: అదేనా?
1: అవును.
0: పరగని వేద శాస్త్రము పదతి దల్పుతు ఇప్పులున్నరే అరయగ ధను దినికైన ధర అప్పులు చదివై

0: ఏమిటది?
1: బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర ధనంబులు తమ తమ కులచార ధర్మము తప్పకుండా అందరూ కుశల ప్రమోదులై ఉన్నారే కదా.
0: కుశల ప్రమోదులై ఉన్నవాళ్ళు.
1: అదేనా కుశల?

0: ఇప్పుడే మనం ఇక్కడ చక్కనైన ఆట ఆడి కొంచెము అలసడి పౌరిస్తాం.
1: సరే చిత్తం
0: అంతేనా?
2: ఈ చక్కని రాజు ఎక్కడున్నాడో ఎక్కడున్నా

0: ఈ ద్వారకు పుప్పునా? అతను ఎక్కడి వచ్చునే? ఆహా, ఇక్కడ పండుకున్నావా? సరే, ఇతను నా మహిమ చేత నేను తీసుకువెళ్తాను.
1: కోమలి,
0: అమ్మా అమ్మా,
1: పోయి వస్తువా?
0: పోయి వచ్చిందమ్మా.
1: సరే సరే, ఏమి వార్త చెప్పు.
0: ఏంటమ్మా, ఏం చెప్పాలమ్మా?
1: చూడు.
0: సరే చూడవమ్మా, నీ సుందరంగు తీసుకువచ్చాను. అవునమ్మా.
1: నేను వెళ్ళండి, నేను చూసుకుంటాను. ప్రభు, ఓహో, గాఢ నిద్రలో ఉన్నాడు కదా, కొంచెం లేపు చూస్తావు. లేవు.

ఏమీ ఎవరి లోకము? ఏమి ఎక్కడ చూసినా కానీ గరుడ గంధర్వులే ఆకుపడుతున్నారే. ఎక్కడున్నా నేను

0: చాల్ ఏమిటమ్మా, మేము మానవులము, మీరు దానవులు, ఎన్నెందియో నా చక్కనైన భార్యను పెట్టి తీసుకువచ్చావు ఎందుకు?
1: ప్రియా చూడు, కోరి తెచ్చుకున్నదా?

0: నన్ను తీసుకువచ్చావు గాని.
1: అవును,
0: మీ జనకుడు సామాన్యుడు కాడు.
1: విన్నవా,
0: బాణాసురుడు అంటే ఈ మొత్తం దిశలకెల్లా పేరుగాంచిన వంటి మహాఘనుడు.
1: అయితే ఏమవుతున్నది మరే?
0: ఇది మోసమవుతుంది, నన్ను వదిలిపెట్టు.
1: కాదు, రా రా.

0: అయ్యా, ఎందుకో మా వార్త నీకు విరమించదను, రండి.
1: చూడు మీరు దానవులు, మేము మానవులము, కానీ ఇటు తెలుస్తానియు నా భార్య అయినా. మరి ఆ నా భార్య ఏమని ఎంత దుఃఖిస్తున్నదో అది నీకు తెలుసునా?
0: అది కాదండి, కోరి తెచ్చుకున్న దానను అలా చేయకూడదు. రమ్ము,
1: చేతాలు వద్దు, మా గృహం మేము వెళ్ళిపోతాం.
0: పోనివ్వను, పోనివ్వను, పోనివ్వను, రావా.

0: సవది ఆరేమో చూసి నేను ఈ మేడపైన తెప్పించుకున్నదాను. ఎందుకు చేస్తున్నావు? పొందుకు రమ్ము, రావయ్యా రా. చూసారు వీళ
1: వద్దు, కానీ వద్దు, నా మాట వినము. మీరు మేము సంబంధం మంచిది కాదు.
0: దానవులకు,
1: ఈ యాదవులకు మంచిది కాదు. యుద్ధానికే ప్రసిద్ధం అవుతాది.
0: లేదు లేదయ్యా, ఏ ప్రసిద్ధము కాదు. రండి, నా భారం చూసుకుంటాను.
1: వద్దు.

0: మానించి కాదు, నువ్వు ధూమడము. ఏమిటమ్మా పరాత ఏంటి? ఒక కన్ను తల్లి వత్తుగా చూసుకోవాలి, పరా దైవమనంగా మంటి పిల్ల వత్తుగా చూడాలి.
1: అలంటావా?
0: అవును.
1: రానంటావా?
0: వద్దమ్మా.
1: రావా చలి, వెళ్ళిపోతున్నాడు చలి, వెళ్ళిపోతున్నాడు.
2: అమ్మా ఏదమ్మా? ఆ పురుషుడు నేను కోరి తెచ్చి తెచ్చినంత తెచ్చినవగాని అతడు తప్పించుకుంటాడే తల్లి.
3: హావిదమ్మ తల్లి.
0: ఏమిటి

0: సుకుమార చూడము చాలు విరుగో ఏమిటి నువ్వు యాదవు నీ రక్షణ గోపదు దూరమును
1: అన్నా అతంబులు

సరే నిద్ర వస్తున్నది, కొంచెము పడుకునేదను. కానీ ఇతడు విరిశయ్యలో వచ్చేశాడు. కానీ ఇదేమి చిత్రమమ్మా? చిత్రముగా ఉన్నది, జూలు ఏర్పడుతున్నది.

0: ఏమంటున్నావు చెడు చెప్పు.
1: సరే, నీ తోటి కూడా నీవు మటమాయజేసిన తీసుకువచ్చినందుకు.
0: అవును.
1: మరి మీ జనకునితోటి యుద్ధానికి ప్రసిద్ధము కానివే కాదు.
0: అది నా భారం, నేను చూసుకుంటాను, రండి.
1: అట్లయితే నీతో మారుకేలు కూడా హాయిగా కూడి ఉంటాను.
0: రమ్ము.

0: రండి రండి, వస్తున్నాం అయ్యా. సరే చిత్తముగా నారికి అరటి ద్రాక్ష పలమలు ఎందుకో గ్రోలండి.
1: సరే సరే హాయిగా పౌలించాము. ఇక ఇక్కడ కొంచెం నిద్రలో ఉంటాను, మరి నువ్వు చెప్పుకోండి.
0: అమ్మా, కానీ వాళ్ళ వల్లుగంతా బరువుగా ఉన్నది చలి చలులారా.
2: నీ యొక్క మోము ఏంటమ్మా వేరే విధముగా చూస్తున్నదే నా మదికి?
0: ఏమోనమ్మా, నా మత్తు కూడా నాకెటు దోస్తలేదేమ్మా.
2: ఏంటమ్మా చెప్పు తల్లి,
0: ఇది ఏ

0: నెంబరెడ్డి వాసుడు నాపై కరుణ తప్పి ఉన్నాడా? నేనేమి చేదురే చలి.
1: అయ్యో అమ్మా, అది కదమ్మా, నీ కావాలి నీ జనకుడు మమ్మల్ని ఉంచాడు, ఇప్పుడు ఏమి చెప్పాలి?
0: అమ్మ మా తండ్రికి మార్చుకో, ఈ మాట చెప్పకూడదమ్మా, వెళ్ళండి వెళ్ళండి.
1: సరే
0: వెళ్ళండి.
2: ఆహా, ఏమి కాంతారావా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గృహంలో మరి ఆ ఒంటి స్తంభం మేడపై ఉన్న నా కుమార్తె ఆయిగా ఉండదా లేక ఏమన్నా దుర్ఘటనలు ఒకటయా?
1: స్వామి ఏమి చెప్పాలి?
2: ఏమి జరిగింది
1: చెప్పుదామన్నా మా యొక్క వక్రము ఆడలేదయ్యా.
2: ఏమి జరిగింది?
1: ఏమి లేదా
2: కాంతామణులారా ఎట్టి

0: అంతం ఇంత జరిగిందా లేక హాయిగా ఉండదని నా కుమార్తె చెప్పు.
1: అయ్యా అది కాదు, నీ యొక్క కుమార్తె అయినా ఇప్పుడు నిండు గర్భుణ్ణి
0: అయినది.
1: ఏమోనమ్మా అయ్యా నాకు తెలియదు.
0: అబ్బా పురుషుడు లేని గర్భవతి అయిందా?
1: అవును.

0: వచ్చేవాడు ఎవడు? ఆ పురుషుడు ఎవడు వాడు?
1: మాకు తెలియదు తెలియదు.
0: అది ఎక్కడ బాగా తీసుకురా దాన్ని.
2: అమ్మా అమ్మా
0: చిన్నప్పుడు రమ్మన్నాడు. దురాత్మరాల, ఏమేమే నిన్ను పెళ్లి చేయొద్దని తలవంతుని వీరు అనుకుంటే మరి ఎవడే నీ స్వప్నమే వచ్చిన వాడు ఎవడు వాడు?
2: నాయన నేనేం చెప్పాలి నాయన, ఏమి చెప్పాలి?
0: ఎవడు చలి ఎవడు వాడు? వాని పేరేం పేరు? వాని కులమేమి? వాని స్థలమేమి?
2: నా స్థలము నీచము నాకు తెలియదు, కానీ చెప్తా నాయన నువ్వు ఏమన్నా అంటావని భయం.
0: ఏమి లేదు, నిన్నేమంటావా? ఇంకా ఏమంటావా అంటున్నావా? ఎక్కడ వాడు? ఎక్కడ ఉన్నారా వాడు? అరే బట్టవరకు ఉన్నారా?

0: అరే ఓరి బడవరగమ్మలారా, దీని ఎక్కడ అక్కడ కట్టి ఆ చెరసాల
1: కట్టేస్తున్నారా?
0: ఎక్కడ వాయరా?
1: అయితే మా మన్మడైన అనిరుద్ధ వీయుడు షోణాపురంలో కనిపించడం లేదు. ఎక్కడ వెళ్ళాడు? వెళ్ళేదాను.
0: ఎక్కడదేమిటయ్యా? మానాసుని కుమార్తె అయిన ఉషా ఉంది కదా, అమ్మాయిని అక్కడ మరి ఏదో లేని
1: నటన ఇక ఏమి.

0: కృష్ణ నే కృష్ణుడినే కాని
1: అవును గాని
0: తను మకరాంకుడు ఎక్కడ పోయాడు?
1: అయ్యా చెప్పుడు ఏమి లేదయ్యా, నేను 4 నెలలు అవుతున్నది ఆమాయ పోయి.
0: అతడు 4 నెలలు
1: సరే ఏమి లేదు గాని
0: నన్ను ఎప్పుడైనా కలలైనా మరవని వాడు.
1: శోనాపురైనా శోనాపురం పేరు భానాధనుడు విన్నావా? నీ మనవణ్ణి అనుగ్రహించి నాగపాష పద్దు చేసి శిరసాల వేసిండయ్యా.
0: ఓరి అట్లనా, నేను ఇప్పుడే యాదవులు తీసుకుని వెళ్ళాను.
1: సరే వెళ్ళండు.

0: ఓహోయ్ సోనాపురం ఇదే, ఎక్కడ ఉన్నాడు వాడు బాణాసురుడు? ఎక్కడ ఉన్నాడు? ఎచ్చోట. ఆహా, సరే సరే, మార్గము యాదవులారా, అటు చోదించండి, నాలుగు దిశలు వెతకండి.
1: ఏమిరా, ఎవరు నీవు?
0: నేనే, నీ పాలు ఎముండను.

0: కుమార్తెల వాడు నీ మనమడారావా?
1: నీ 1000 అస్తంభులు 100 శిరస్సులు ఇప్పుడే హతము కావించిన చూడము.
0: అబ్బా అబ్బా కృష్ణ కృష్ణ,
1: దురత్వత్తు ఇంత నా బలం. నేటి గని ఇప్పుడే హతము కావించిన 1000 అస్తంభులు 100 శిరస్సులు.
0: ఆ సరే, మరి నీకేమి కావాలి కృష్ణ?
1: ఏమి లేదు, నా మన్మరాలు నీ మన్మ నీ ఉషాసుందరికి నా మనమరికి పెళ్లి కళ్యాణం చేయించండి.
0: సరే, ఎప్పుడైనా దానవులను గర్వమనసు కానీ మరి దానవులను మొత్తం

0: చంపితే నీకు
1: ఎందుకంటే మేటి రక్కసలలో మేటి వాడవని ఒక్క నాలుగు అస్తములు ఒక్క శిరస్సు ఉంచాను.
0: సరే నీ ఏది నా కుమార్తెను నీ మనవనికి ఇచ్చి కళ్యాణం చేయాలా?
1: చెయ్యకపోతే ఉన్న ఒక్క శిరస్సు కూడా
0: పోతుంది.
1: చేస్తావా? చేస్తాడా?
0: అరే బడవర్గములారా, అమ్మాయికి ఆ అయ్యగారికి ఇప్పుడు లగ్నం మహత్వం చేయండి.
2: సరే
0: రండి.
1: ఆ కళ్యాణం చనిపోయాడు.

0: రామరత్నమురారా, నా కుమార్తెకు నీ మా ఉషా సుందరికి అల్యాణ అద్భుతమైన పరిణామం భావిస్తున్నారు.
1: ఆ ఉషా ఇక ఏమి లేదు, పట్టణం నేను తీసుకెళ్తా, రండి.
0: నూరేళ్ల పంట, వెయ్యేళ్ల కీర్తి నీ కుమార్తెకు, నీ మనవనికి. కృష్ణదేవా, నువ్వు దీర్ఘాసం ఇస్తే ఎంతో మోదము.

0: సోనా పురంలో అనిరుద్ధ వీయుడు ఉషాసుందరి చాలా అద్భుతంగా హంతలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఉషాపరణే నాటకము ఉషాపరణే నాటకము
1: సమాప్తి అయిపోయాది.
0: ఇక్కడికి మంగళహారతి అన్న.

0: అయ్యా కృష్ణదేవా.
1: ఏమి?
0: సరే ఆ కృష్ణదేవుని పేరట
1: విన్నావా?
0: అనిరుద్ధుని పేరట. ఇక్కడ మంగళ హారతులు ఇస్తున్నాము, ఎవరి పట్టణములు వాళ్ళు పోయి హాయిగా నిద్రించండి.
1: అలనా? నిత్యమేనండి కృష్ణ.

0: వాసవుడి సోరాప్రమ్ములు ఆ సోనుగట్టు గట్టు వెళ్ళిపోయిండండి.
1: మీ అత్తవారుడికి ఇక మీరిద్దరు పోయి అక్కడ
0: ద్వారకాపురము మేము వెళ్ళిపోతాము, సోనాప్రమ్ములు మీరు ఉంటారు.
1: నగరంలో మేము ఉండేది ఉండేది. ఇక
0: శ్రీ రజారామచంద్ర మహారాజ్ కిచ్చాయే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోనే కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6:10 ఆంజలేయ భక్తి గీతాల కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో చేపపిల్లల ఎంపికలో మెలకువల గురించి తెలుసుకుంటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు, 7:15 నాటిక అందరి కోసం నాటిక వింటారు. అనంతరం 7:45 సార్ ఎన్యూమరేషన్ వివరాల గురించి తెలుసుకుంటారు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అనంతరం 9:30 ఏ

చిత్రగానం, 10 గంటలకు చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ విలియత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహార్ సమాచార్, 2:30 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏక చిత్రగానం వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో బీటెక్ కోర్సులు కాలేజీలు ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ సాగులో ఆదర్శ రైతు నర్సిరెడ్డి గారి అనుభవాలు తెలుసుకుంటారు. అనంతరం చేపల చెరువు నిర్వహణలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనలో పిఎంఈజీపీ లబ్ధిదారు కె భద్రయ్య గారి అనుభవాలు తెలుసుకుంటారు మరియు కోడిపిల్లల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 హరికథ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 11:00 దాటి 2:56. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ రేడియో నేస్తం రామగిరి సుమంత్. జై హింద్.